ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 30వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశం మన ప్రాణమైన దేశం దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ ఆచాళ్ల శ్రీనివాసరావు. సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

0: The stage one of the extant schedule of the Graded Response Action Plan, GRAP, across the entire National Capital Region with immediate effect. The move comes following a significant improvement in the region's air quality. Daily average of Delhi improved from 207 on the 28th of this month to 123 yesterday. The forecast by India Meteorological Department also indicates that the AQI is likely to remain in the moderate category in the coming days. The CAQM subcommittee on GRAP has invoked stage 1 of the extant GRAP on the 19th of this month. And that is the end of this news bulletin.
1: Akasavani Visakhapatnam Kendram Bhakti Ranjani Inati Karyakramamlo Sri Venkateswara Gajjam Kirtanalu Vintaru.
2: శ్రీమదఖిలమహీమండలమండనధరణీధరమండలాఖండలస్య నిఖిలసురాసురవందితవరాహక్షేత్ర విభూషణస్య శేషాచలగరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచల సింహాచలాదిశిఖరిమాలాకులస్య నాథముఖబోధనిధి వీధిగుణరసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణగుణవశంబద పరమపురుష కృపాపూర విభ్రమదతంగశృంగళద్గగనగంగా సమాలింగితస్య సీమాతిగగుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయసురధామాలయ వనరామాయత వనసీమా పరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానంతార్యాహార్య ప్రస్రవణ భారాపూర విభ్రమద సలిలభర భరిత మహాతటాకమండితస్య కలికర్దమమలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమమునిగణ నిషివ్యమాణ ప్రత్యక్షీభవన్ నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాధిపీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర పరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయమానసాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య ధరణితలగత సకల హత కలిల శుభ సలిలగత బహుళ వివిధ మలహతి చతుర విలోకన మాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహు సంకట నరకావట పత దుష్కట కలి కంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాకృత కమలార్చిత శుభమజ్జన జల సజ్జన భరిత నిజ దురిత హతి నిరత జన సతత నిరస్త నిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూరి మంజమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖర శేఖర మహాకల్ప శాఖీ కర్వీ భవదతి గర్వీకృత గురుమిర్వీషగిరి ముఖోర్వీధర దకులర్వీకర దయతోర్వీధర శిఖరోర్వీ సతత సదుర్వీకృత చననవఘన గర్వచరణ నిపుణ తను కిరణమశృణిత గిర శిఖర శేఖర తరుని కిరతిమిరహ వాణీపతి శర్వాణీ దయితేంద్రాణీశ్వర ముఖవాణీయోరసవేణీని భశుభవాణీ సుతమహిమాణీయస్తకోటీర భవదఖిల భువన భవనో

పనస పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుల మందార హింతాలాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచ అశోక మధూక అమలక హిందుక రాగకేత కన్య పూర్ణకుంద పూర్ణ గంధరస కందవన వంజుళ ఖర్జూర సాల గోవిదార హింతాల వికట వైకస వరుణ తరుణ ఘమరణ విచుళంక అశ్వత్థ యక్ష వసుధ వర్ముధ మంత్రిణీ తింత్రిణీ బోధన్య గ్రోధ ఘటపట విటల జంబూ మాతల్లి వసతి వాసతి జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందేహ తమాలమాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షి జాతి సమూహ బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర నానాజాచ్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ పద్మనాగేంద్ర ప్రవాళ మౌక్తిక స్ఫటిక హేమరత్న ఖచిత దగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మర్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్య గీత తాళవాద్య కుంభవాద్య పంచముఖ వాద్య ఆహామీమారన్నటీ వాద్య కిటికుంతల వాద్య మరటీ చౌందౌ వాద్య తమిళ వితాళ వాద్య దక్కరాగ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహ కాంశ్యవాద్య భరతనాట్యాలంకార కిన్నర కింపురుష రుద్రవీణ ముఖవీణ వాయువీణ తుంబుర వీణ గాంధర్వ నారద వీణ స్వరమండల రావణహస్త వీణ హస్తక్రియాలంక్రియాలంకృతానేక వివిధ వాద్య వాపీ కూప తటాకాది గంగా యమునా రేవా తరుణా శోణ నదీ సువర్ణముఖి వేగవతి వేత్రవతి క్షీరవతి బాహునది గరుడ నదీ కావేరీ తామ్రపర్ణి ప్రముఖా మహాపుణ్య నద్య సకల తీర్థైస్సహాభకూలాంగత నదీ ప్రవాహ ఋగ్యజుస్సామాధర్వణ వేద శాస్త్రేతిహాస పురాణ సకల విద్యాఘోష భానుకోటి ప్రకాశ చంద్రకోటి సమాన నిత్య కళ్యాణ పరంపరోత్తరాభివృద్ధి భూయాదితి భవంతో మహాంతో నుగృహ్ణంతు.

0: శ్రీ వెంకటేశ్వర కీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు.
1: నిశ్శబ్దం. నిశ్శబ్దంలో ఎంతో మహత్యం దాగి ఉంది. అది అనుభవించిన వారికి తెలుస్తుంది. నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఎంతో లాభం. మనసు పరిమళిస్తుంది, మనసు వికసిస్తుంది, హృదయం తేజవంతం అవుతుంది. సైలెన్స్ ఈజ్ గోల్డ్, అది ఒక ఆంగ్ల ప్రొవెర్బ్. నేనైతే సైలెన్స్ ఈజ్ గాడ్ అంటాను. నోరు విప్పకుండా నిశ్శబ్దంగా హుందాగా ఉన్నవారిని జనులు గౌరవిస్తారు. మౌనంగా ఉన్న మనిషి ఎంతో గంభీరంగా ఉంటాడు. వదులుగా ఉంటూ తెలిసి తెలియని మాట్లాడి చాలామంది సమాజంలో చులకనైపోతారు. నిశ్శబ్దానికి ఉన్న శక్తి గురించి మీకు ఒక సంఘటన తెలియపరుస్తాను. ఓ నగరంలో సుమారు 7 పదులు వయసు పైబడిన ఒక పెద్ద వ్యాపారి ఉండేవారు. ఆ వ్యక్తి వద్ద బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి తనకు వంశపారంపర్యంగా వస్తున్న హెరిటేజ్ చేతి గడియారం ఒకటి ఉండేది. దాన్ని ఒకరోజు పోగొట్టుకున్నాడు. ఆ గడియారంతో అతనికి ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుబంధాలు ముడిపడి ఉన్నాయి. భావోద్వేగాల సంఘటనల సమాహారంతో ఆ గడియారం అతని చేతిని ముద్దాడుతూ ఏండ్లుగా మురిచిపోతూ ఉండేవారు. మాటల గందని హృదయ స్పందనలతో ఆ గడియారం ఆయనతో కలిసి పయనించింది. అది పోయినప్పటి నుంచి ఆ వ్యాపారి చెప్పలేని మనోవేదనకు గురై వారి ఇల్లు, షాపు, తదితర చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటా ఎందరినో నియమించి ఎంతగానో వెదికారు. గడియారం దొరకలేదు. అతనికి మనసు మనసులాగలేదు. అమితమైన దుఃఖంతో ఆయన వద్ద పనిచేస్తున్న వారందరినీ పురమాయించి గడియారాన్ని వెతకమని అర్థించాడు. అంతేకాకుండా ఎవరు ఆ గడియారాన్ని వెతికి తెస్తే వారికి మంచి బహుమతి ఇస్తానని కూడా ప్రకటించారు. 3 రోజులు అయిపోయింది. ఎంతమంది ఎంత వెతికినా ఆ గడియారం కనబడలేదు. ఆ 3వ రోజు సంధ్య వేళ చీకటి పడుతున్న సమయంలో ఓ 15 ఏండ్ల అబ్బాయి, తన వద్ద పనిచేస్తున్న వారిలో ఒక అతని కుమారుడు ఆయన, విచారంగా కూర్చున్న వ్యాపారి గది తలుపు తట్టి లోపలికి వచ్చి, "అయ్యా, ఇదిగోండి, మీరు పోగొట్టుకున్న మీ ప్రియమైన గడియారం" అని తెచ్చిచ్చాడు. ఆ క్షణంలో వ్యాపారి సంభ్రమాశ్చర్యాలకు గురైపోయాడు. ఆయన సంతోషానికి అవధులు లేవు. తన కళ్ళు ఆనంద పుష్పాలతో చమరిస్తుండగా 1000 పున్నమిల వెన్నెల్లో తన వదనం మెరిసిపోతూ ఉండగా, "బాబు, ఎక్కడ దొరికింది నా గడియారం?" అని అడిగారు. "అయ్యా, అంత వెళ్ళిపోయాక మీరందరూ వెతికిన మీ పెద్ద హాల్లోనే నేను ఒక మూల కళ్ళు మూసుకొని కూర్చుని మాటల్లో చెప్పలేనంత నిశ్శబ్దంలో 4 దిక్కుల చెవులు రిక్కరించి విన్నాను. ఆ నిశ్శబ్దంలో కాసేపటికి గడియారం టిక్కు టిక్కు శబ్దం రావడం గమనించాను. మనసు లగ్నం చేసుకొని అటువైపుగా వెతకడం ప్రారంభించాను. అంతే, ఆ సమయంలో ఆ గాఢమైన నిశ్శబ్దంలో టిక్కు టిక్కు శబ్దం దూసుకొస్తున్న ఆ తరంగాల వైపు క్షుణ్ణంగా వెతకడం ఆరంభించాను. కళ్ళు జిగేలు మన్నాయి. ఆశ్చర్యం, మీ బుజ్జి గడియారం ఆ సోఫా వెనకాల పడుంది. ఆ నిశ్శబ్దం యొక్క ప్రభావమే నాకు మీ గడియారం దొరకడానికి కారణభూతమైంది. ఆ మాటలు వింటూనే ఆ బాలుని హృదయానికి అద్దుకుని ఆ వ్యాపారి ప్రకటించిన బహుమానానికి 2 ఎంతలు అందజేశారు. సిబ్బంది అందరూ బాలుడిని అభినందించారు. ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే, సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆందోళన చెందకుండా నిశ్శబ్దం పాటిస్తే ఆ నిశ్శబ్దంలో తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. నిశ్శబ్దంలో దాగి ఉన్న అనంత శక్తి తన ప్రయత్నాన్ని చేస్తుంది.

0: కళ్ళు మూసుకొని మనసును కేంద్రీకరించి నిశ్శబ్దంలో నిమగ్నమైతే అనూహ్యమైన శక్తి మనలో ప్రజ్వలితుంది. మన సమస్యలకు సరైన పరిష్కారాలు లభ్యమవుతాయి. మన ఆలోచనలకు అందమైన దారులు తలుపులు తెరుస్తాయి. స్వర్ణమయము దైవ సమము నిశ్శబ్దము శక్తి ఉద్భవించు శబ్దమందు. శబ్దమేమీ లేక సాగు లోతు నదులు. శబ్దమేమీ లేక సాగు లోతు నదులు. సూర్యరావు మాట సూటిబాట.
1: పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి వ్యాఖ్యానంలో చింతన మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పొలం పనులు ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో సహజ వ్యవసాయానికి సిద్ధమవుదాం. ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు తెలుసుకుంటారు.
1: మనం చేసేటువంటి వ్యవసాయంలో కొంత మార్పులు చేసుకొని మనము మంచి స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి అని అనుకున్నట్లయితే మనం కాస్త ముందు జాగ్రత్త చర్యలతోటి కొన్ని రకాలైనటువంటి విషయాల మీద అవగాహన పెంచుకొని ముందుకెళ్తే అది సులువు అవుతుంది. సరే, ఎప్పటి నుంచో చేసేటువంటి వ్యవసాయం, ఏదన్నా పురుగు పుట్ర వస్తే మనం రసాయనిక పురుగు మందులు తెచ్చుకొని జల్లటం అనేది సహజంగా జరిగేటువంటి పని. కానీ మనం కొంత మార్చుకుందాం అనుకుంటున్నాం. ఎలా మార్చుకుందాం? మనకు గ్రామంలోనే దొరికేటువంటి వివిధ రకాలైనటువంటి ఆకులు, వివిధ రకాలైనటువంటి మరి రకరకాలైనటువంటి గింజలు ఇవన్నీ వాడుకొని సస్యరక్షణకు ప్రయత్నిద్దాం అనుకుంటాం. సమస్య వస్తే వాటిని అకస్మాత్తుగా తెచ్చుకోవటం కష్టం. కాబట్టి ముందు జాగ్రత్తగా అసలు మన దగ్గర ఉన్న వాటిలో ఏవేవి ఎందుకు ఉపయోగపడతాయి, వాటిని ఎలా చేసుకొని మనం వాడుకోవాలి అనేది అవగాహన పెంచుకోవాలి. మనం ఎక్కువగా వేప సంబంధించిన ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, వాడుకునే రైతు సోదరులు కూడా ఉన్నారు. ముఖ్యంగా వేప ఆకుని మరి ధాన్యాన్ని వాటిని నిల్వ చేసుకోవడానికి కొంత వాడతాం. అలాగే వేప గింజల్ని ఎండాకాలం ఏరుకొని నీడలో ఆరబెట్టుకొని బాగా ఎండిన తర్వాత వాటిని నిల్వ చేసుకొని అవసరం ఉన్నప్పుడు ఈ వేప కషాయాన్ని సిద్ధం చేసుకొని దాన్ని పంట మీద జల్లుకోవటం కొంతమంది రైతు సోదరులు చేస్తూ ఉంటారు. అలాగే వేప గింజల నుంచి లోపల ఉన్నటువంటి పప్పు తీసి వేప పప్పుతోటి మనము కషాయం తయారు చేసుకొని కూడా వాడుకుంటూ ఉంటాం. అలాగే మనకి వేప నూనెని మనకి మన దగ్గరలో ఉన్నటువంటి గానుగులను తీస్తూ ఉంటారు. వేప నూనెని వాడుకొని మనము పిచికారీ చేసుకొని నీళ్ళలో కలుపుకొని దాంతోపాటు కాస్త సబ్బు నీళ్లు కలుపుకొని పిచికారీ చేస్తే ఈ పురుగు పుట్ర బాగా నియంత్రించడానికి అవకాశం ఉంది. ఇలా వేప సంబంధించిన వాటిని మనం ఎప్పటి నుంచో వాడుకుంటూ ఉన్నాం. ఒకవేళ మన ఇళ్లల్లో సిద్ధం చేసుకోకపోయినా వేప నూనె అనేది మార్కెట్లో మనకు దొరుకుతుంది, అది మనకి దాన్ని తెచ్చుకొని వాడుకోవచ్చు. ముఖ్యంగా వేపలో ఉన్నటువంటి అజారిడిక్టం అనేటువంటి రసాయనం పురుగు పుట్రాన్ని నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ముఖ్యంగా మనకి ఈ సహజ పద్ధతిలో కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ సేంద్రీయ వ్యవసాయంలో కానీ మరి సిఫార్సు చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కషాయాలు, మరి వేపగింజల కషాయం కానీ లేకపోతే నీమాస్త్రం కానీ లేకపోతే బ్రహ్మాస్త్రం కానీ లేకపోతే అగ్నియాస్త్రం కానీ ఇలా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. అలా చేసుకోదలుచుకున్నట్లయితే ముందు ఈ ప్రయత్నం చేసినటువంటి రైతు సోదరుల దగ్గరికి వెళ్ళి ఏవి బాగా పనిచేస్తున్నాయి మన ప్రాంతంలో, ఏ పురుగు పుట్రని నియంత్రించడానికి ఇవి చక్కగా ఉపయోగపడుతున్నాయి, వాటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, మనకి అసలు ఎక్కడ దొరుకుతాయి ఆకులు, వీటికి సంబంధించినటువంటి ఆకులు, కొన్నిట్లో మనకి రకరకాల ఆకులు అవసరం వస్తాయి, దశపత్తి కషాయంలో మనకి రకరకాలు కావాల్సి వస్తుంది, మరి వీటిలో ఇవన్నీ ఎట్లా, అలాగే ఆవు మూత్రము ఇవన్నీ కూడా మనకు అవసరం వస్తాయి. వీటన్నిటిని తెచ్చుకోవటానికి మనము సమస్య వచ్చినప్పుడు హడావుడి పడకుండా ముందుగానే తెలిసినటువంటి విషయాలు అయితే దేనికి ఏది కావాలి, ఏ సమస్య వచ్చినప్పుడు ఏ తయారు చేసుకోవాలి

0: చేసుకోవాలి, ఇవన్నీ కూడా అవగాహన పెంచుకొని వాటిని సిద్ధం చేసుకొని వాడుకున్నట్లయితే సరైన సమయానికి వాడుకుంటే ఫలితాలు మంచిగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఈ కషాయాల తయారీకి సంబంధించినటువంటి ఈ అవగాహన పెంచుకోవటం, అలాగే తెగుళ్ళ నియంత్రణకి మనకు చాలా చోట్ల ఈ పుల్లటి మజ్జిగను వాడుతూ ఉంటారు. దీన్ని మనము చక్కగా సమయాన్ని బట్టి సీజన్ల బట్టి మనం వాడుకొని ఈ తెగుళ్ళు నియంత్రించుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. సుమారుగా మనకి 3 నుంచి 4 వారాలు ఉంచినటువంటి ఈ మజ్జిగని మనం వాడుకోవచ్చు. ఇక్కడ వీటితో పాటుగా ఎప్పటి నుంచో మన పెద్దలు వాడుతున్నటువంటి వావిలా కషాయం కూడా మనం వాడుతూ ఉంటాం. వీటిని వాడుకొని మనము ఈ రసం పీల్చే పురుగులు, అలాగే చిన్న దశలో ఉన్నటువంటి లద్దె పురుగుల్ని, ఆకులు తినే పురుగుల్ని, ఇలా అనేక రకాలైన వాటిని నియంత్రించుకోవటానికి కూడా అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. ఏదేమైనా వీటితో పాటుగా మనకి శాస్త్రవేత్తలు పరిశోధనా కేంద్రాల్లో కానీ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ అందించేటువంటి గుడ్డు దశలో పురుగును నియంత్రించేటువంటి ట్రైకో కార్డులు మనకి అట్టలు అంటుంటాం, ఈ పురుగు గుడ్ల అట్టలు అంటుంటాం, ఇవి తెచ్చుకొని చాలా రకాల పురుగుల గుడ్లని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు మరి గ్రామంలోనే గుడ్లను ఉత్పత్తి చేసుకునే విధంగా రైతు సోదరులకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. అది కూడా మనం తెలుసుకొని దాన్ని ఉపయోగించుకున్నట్లయితే మనకి సులువుగా ఉంటుంది. గుడ్డు దశలోనే పురుగును నియంత్రిస్తే తర్వాత మనకి అద్దె పురుగు రాదు, అలాగే రెక్కల పురుగు రాదు, ఇవన్నీ ఉండవు కాబట్టి ఖర్చు తక్కువతోటి మనం సస్యరక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగపరచుకున్నట్లయితే మనము చక్కగా వీటిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మనము కొన్ని రకాలైనటువంటి ఈ శిలీంధ్రాలని కూడా మనం ఇంట్లోనే ఉత్పత్తి చేసుకొని మనం వాటిని సద్వినియోగపరచుకోవచ్చు. శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా వీటిని మనము జీవనంతర ప్రయోగశాలలోనే కాదు మన ఇళ్లలో కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే వీటికి సంబంధించి ఏం కావాలా తయారు చేసుకోవటానికి, కొన్ని కుక్కర్లు, అలాగే కొంత వరి నూక, ఇలాంటి పదార్థాలు కొన్ని అవసరం వస్తాయి. దాంతోపాటుగా మనకు శిక్షణ కూడా ఉచితంగా ఇస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ పరిశోధనా కేంద్రాల్లో కానీ శిక్షణ ఉచితంగా ఇస్తారు. ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటంటే విషయాల్ని మీరు ఒకసారి అనకాపల్లి ప్రాంత వ్యవసాయ పరిశోధన స్థానానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఈ కీటక శాస్త్ర నిపుణులు మీకు వీటికి సంబంధించి ఏ విధంగా వీటిని తయారు చేసుకోవచ్చు, జీవనయంత్రణ ప్రయోగశాల ఉంటుంది అక్కడ. అక్కడ మనకి ఎక్కువ మంది వెళ్ళినట్లయితే అందరికి కలిపి 1-2 రోజుల్లో కొన్ని నేర్పేస్తారు మనకి. అవి మనం ఇళ్ల దగ్గర వచ్చి మనం ఒక ప్రయత్నం కనుక చేసినట్లయితే ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే ఆ శాస్త్రవేత్తల సహాయంతో మనం సరిదిద్దుకొని మన పంట సమయంలో మన పంటల్ని పురుగుల నుంచి తెగుళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం కొంత సిద్ధమవుదాం. స్వచ్ఛమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని సద్వినియోగపరచుకుంటే తక్కువ ఖర్చుతోటి స్వచ్ఛమైన ఆహారాన్ని మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు మీరు సహజం వ్యవసాయానికి సిద్ధమవుదాం ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో 1 మోస్తరు జల్లులు 1 లేదా 2 ప్రదేశాల్లో ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే వచ్చే నెల 2వ తేదీ వరకు సముద్రంలో చేపలు పట్టే వారికి ఆంధ్ర తీర ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ నాయక్ గారు ఆకాశవాణితో వారికున్న అనుభవం

సంబంధాన్ని వివరిస్తారు. రెండవ అంశంగా కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం, తోటల పెంపకం ఈ అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం అనంతరం భూసార పరీక్ష ఫలితాలు విశదీకరణ గురించి వ్యవసాయ సమాచారంలో తెలుసుకుంటారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు, హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి $350 బిలియన్ టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ లోకి నీరు పోవాలంటే ఈ కొల్లంవాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కు ఉంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి, జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు.

0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంతకుముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ్ నూతనస్య క్వాడ్రిపార్టైడ్ సెక్యూరిటీ గ్రిడ్ ఇత్యస్య ప్రవర్తనేన సీమప్రబంధనె ప్రముఖస్య పరివర్తనస్య ఘోషణాం అకరోత్. సహ అవదత్ యత్ అస్మాకం సీమాయాః రక్షణం అవైధప్రవాసస్య నిర్మూలనం చ రాష్ట్రస్య జనసాంఖ్యిక్యాః రక్షణాయ మహత్వపూర్ణమస్తి. సహ హ్యః గుజరాతస్య భుజనగరే భారత పాకిస్తాన సీమాయాం సామరికదృష్ట్యా మహత్వపూర్ణానాం G7 తథా G13 బోర్డర్ ఔట్పోస్ట్ ఇత్యేతేషాం ఉద్ఘాటనానంతరం సైనికాన్ జనసమూహం చ సంబోధయన్ ఆసీత్.
2: BSF की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और BSF के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान एक सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर
1: म्यान्मार देशस्य राष्ट्रपतिः यू मिन आङ लाइङ इत्येषः अद्य प्रातः पञ्चदिवसीय भारतयात्रायां बिहारस्य गयानगरं सम्प्राप्स्यति. तेन सह नैके मन्त्रिमण्डलस्य मन्त्रिणः वरिष्ठाधिकारिणः व्यापारनेतारः उच्चस्तरीय प्रतिनिधिदलं च भविष्यति. राष्ट्रपतिः यू मिन आङ लाइङ वर्यस्य एषा प्रथमा भारतयात्रा भविष्यति. अद्य अपराह्ने राष्ट्रपतिः यू मिन आङ लाइङ इत्येषः नवदिल्ल्यां प्राप्स्यति. सः सायंकाले विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण सह मेलनं करिष्यति. श्वः म्यान्मार देशस्य राष्ट्रपतिः म्यान्मार भारत व्यापार मञ्चे भागं ग्रहीष्यति इत्यपेक्षास्ति. सोमवासरे राष्ट्रपतिः यू मिन आङ लाइङ वर्यः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह द्वयोः देशयोः मध्ये ऐतिहासिकं सम्बन्धं सुदृढं कर्तुं चर्चां करिष्यति. सर्वकारः अवदत् यत् देशे पेट्रोल डीजल LPG इत्येतेषां पर्याप्तः भण्डारः अस्ति. सर्वे शोधनागाराणि इष्टतमस्तरे एव प्रचलन्ति. नवदिल्ल्याम् अन्तर्मन्त्रालयीयमन्त्रिमण्डलस्य विवरणं सम्बोधयन्ति पेट्रोलियम मंत्रालयस्य संयुक्त सचिव सुजाता शर्मा इत्येषा अवदत् यत् प्राकृतिक गैस इत्यस्य उत्पादनं सर्वकालिकोच्चतम स्तरे अस्ति यत् प्रतिदिनं LPG इत्यस्य 92,000 टन परिमितम् अस्ति. श्रीमती शर्मा सूचितवती यत् कस्यामपि LPG वितरण संस्थायां शुष्कतायाः सूचना न प्राप्ता. केन्द्रीय शिक्षा मन्त्रिणा धर्मेन्द्र प्रधानेन समग्र शिक्षाभियानस्य अन्तर्गतं निधिप्रसारणस्य तस्य उपयोगस्य च विषये विस्तृत समीक्षा सभायाः अध्यक्षता कृता. यस्याः लक्ष्यं समग्र शिक्षा 3.0 अधिकं दक्षं पारदर्शकं तथा परिणाम अभिमुखीकरणम् आसीत्. सामाजिकान्तर्जालीये पटले श्रीप्रधानः अवदत् यत् समग्र शिक्षाभियानं PM पोषणम् उल्लासः PM श्री इत्यादीनां प्रमुख योजनानां एकीकृत पद्धत्याः प्रसारणम् अस्मिन्नेव वर्षे आरभ्यते. सः अवदत् यत् एतेन विद्यालयीय शिक्षाव्यवस्थायां बृहत्तरः समन्वयः प्रभावश्च सुनिश्चितः भविष्यति. केन्द्रीय कृषिमन्त्री शिवराज सिंह चौहानः अवदत् यत् कृषकाणां कृते बीजानाम् उपलब्धता सुनिश्चेतुं 74,000 क्विण्टल परिमितस्य राष्ट्रिय बीज संरक्षणस्य स्थापना कृतास्ति. सः ह्यः नवदिल्ल्याम् अस्य

0: वर्षस्य खरीफ अभियानस्य कृते कृषि विषयकस्य राष्ट्रीय सम्मेलनस्य द्वितीय दिने प्रसार माध्यमान् संबोधयनासीत। आईपीएल क्रिकेट क्रीडायां गतसायं महाराजा यादविंद्र सिंह अंतर्राष्ट्रीय क्रिकेट क्रीडांगणे न्यू चंडीगढ़ नगरे महत्वपूर्णे क्वालिफायर द्वितीय स्पर्धायां गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं सप्तस्तोभैः पराजितम्। अधुना गुजरात टाइटन्स दलं श्वः रविवासरे अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఈరోజు గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం 90 వసంతాల ఆకాశవాణి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బెలగాం భీమేశ్వరరావు గారు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. ఇంకా లలిత సంగీతం కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుండి కొన్ని గీతాలు వింటారు. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మునగంశాలు ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే ఉంటుంది. రచన డి ప్రతిమ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ చెళ్లపల్లి చిట్టిబాబు వీణావాదనం ప్రసారమవుతుంది. మృదంగం శ్రీ వెల్లూర్ రామభద్రన్. 8:59 పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వసుధైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 పాటల పల్లెకి కొనసాగుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం పేగుముడి నాటిక వింటారు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, సహకారం శ్రీ కె మధుసూదన్, శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. 11:00 మధురిమ పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 12:10 మధుమంజరి శీర్షికన మరిన్ని చిత్రగీతాలు వింటారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891-2727-2444, 0891-2727-2888. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం సైనిక్ మాధురి వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. అంశం నషాముక్త్ భారత్. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యోజన్ల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు మెలోడీ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం ఉంటుంది. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలో ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీ రజనీష్ తివారీ గారి స్వీయ కవిత్వం వింటారు. అనంతరం వికాసం. ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి రచయిత శ్రోత శ్రీ బివి అప్పారావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మొదటి అంశంగా 90 వసంతాల ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ నాయక్ గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని వినిపిస్తారు. 2:00 కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం, తోటల పెంపకం ఈ అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం భూసార పరీక్ష ఫలితాలు విశదీకరణ గురించి వ్యవసాయ సమాచారంలో కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:45 తిరిగి 9:30 స్వరమాలిక సినిమా పాటలు.

గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:30 నిమిషాలకు జాతీయ వార్తలు తెలుగులో వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. స్పాట్లైట్ 9:15 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుండి. 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో స్మితా మొకాషి గాత్రం ప్రసారమవుతుంది, ఖయల్ వింటారు. రాత్రి 11:10 నిమిషాలకు రేపటి ప్రసార ముఖ్యాంశాలు, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

మాత్రం ప్రసారమవుతుంది. ఖయల్ వింటారు. రాత్రి 11:10 రేపటి ప్రసార ముఖ్యాంశాలు, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్, క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం 1 రోజులోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై

0: వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు, ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round-the-clock helplines. Advisories are being issued, including information related to local government guidelines, flight and travel situation, consular services, and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. They are regularly interacting with the Indian community associations, organizations, professional groups, and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్షాభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్షాభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానాలు

ரூபம் தேச தமனி கேந்திர ஹோம்மந்திரி அமித் ஷா చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ అంగ్లాంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, 90 వసంతాల ఆకాశవాణి, అనంతరం లలిత సంగీత కార్యక్రమం, పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొన్నగా అంశాలు ఉంటాయి. కార్యక్రమాలు వినే ముందు చిన్న వాణిజ్య విరామం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు. ఈనాటి ఉదయ సమీరాల్లో నేటి మాటలో ఈరోజు గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి సందర్భంగా వారిని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త, సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషల్లో పండితుడు అయిన గుంటూరు శేషేంద్ర శర్మ గారు 1927 అక్టోబర్ 20 నెల్లూరు జిల్లా నాగరాజుపాడులో జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజ్ నుండి డిగ్రీని, మద్రాసు లా కాలేజ్ నుండి లా డిగ్రీని అందుకున్నారు ఆయన. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేశారు. ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతిగాంచాయి. నా దేశం నా ప్రజలు 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకార శాస్త్రాలను ఔపాసన పట్టిన పండితుడు, మంచి వక్త. వ్యాసం, విమర్శ ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వ మానవ దృష్టి. పాన పీన, ఆహార విహారాల నుంచి ఆలోచనలు అన్నింటా ఆయన. సంప్రదాయ ఆధునిక తత్వాల మేళవింపు ఆయన మనసు. సర్వేజన సుఖినో భవంతు అన్నది ఆయన ఆత్మ నినాదం. ఈయన సినిమా కోసం రాసిన పాట ముత్యాల ముగ్గు సినిమాలోని నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. ముత్యాల ముగ్గు సినిమాలో ఎక్కువ భాగం ఆయన నివాసంలో చిత్రీకరించడం జరిగింది. నా దేశం నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన, మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడసి రామాయణ రహస్యాలు, ఆధునిక మహాభారతం, జనవంశం వీరి ప్రధాన రచనలు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం ఉన్న వ్యక్తి శేషేంద్ర శర్మ గారు. సంస్కృత ఆంగ్ల భాషల్లో పండితులు వీరు. శేషేంద్ర శర్మ గారు సహేతుకంగా యుగ విభజన చేశారు. ఆయన సాహితీ ప్రపంచాన్ని వాచ్యార్థ ప్రధాన యుగం, లక్షణార్థ ప్రధాన యుగం, ద్వితీయ వాచ్యార్థ ప్రధాన యుగం, ద్వితీయ లక్షణార్థ ప్రధాన యుగం అని విభజించారు. కవిత్వంలో విలక్షణ ప్రక్రియ ఆయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు శేషేంద్ర శర్మ గారు. బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి, ఒకానొక శైలి నిర్మాత. ఈయన కవిసేన మేనిఫెస్టో పేరుతో ఆధునిక కావ్యశాస్త్రాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షించారు. విప్లవ భాషా విధాతగా పేరు తెచ్చుకున్నారు. సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగొందారు. అభివ్యక్తిలో, అలంకారికతలో, వస్తు విన్యాసంలో కవిగా తనదైన ముద్రను సంపాదించుకున్నారు. ఇక అవార్డుల విషయానికొస్తే 1993 సుబ్రహ్మణ్య

సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం 1994లో ఈయన రచించిన కాలరేఖకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి. 1994లోనే రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు మొదలైనవి ఆయన ప్రతిభకు నిదర్శనాలుగా నిలిచాయి. కొంగొత్త ప్రయోగాలతో కావ్య భాష స్వరూపంలో మార్పు తెస్తున్న ఆధునిక వాగను శాసనుడు శేషేంద్ర శర్మ అని తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పేర్వారం జగన్నాథం గారు ప్రశంసించారు. శేషేన్, నీ పోయమ్స్ చూసేన్, పసందు చేసేన్, నీది పద్యమా లేక ఫ్రెంచి మధ్యమా అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు శ్రీశ్రీ. శేషేంద్ర శర్మ గారి పాండిత్యం ఎంత లోతైనదో చెబుతూ, వీరికి సాటి వచ్చే మహామేధావులు భారతదేశం మొత్తం మీద ఒకరిద్దరికు మించి ఉండకపోవచ్చునేమో అని షోడశికి సమీక్ష రాస్తూ ప్రశంసించారు కవి సామ్రాట్ విశ్వనాథుల వారు. శేషేంద్ర శర్మ గారు 2007 మే 30వ తేదీన గుండెపోటుతో శాశ్వతంగా కన్నుమూశారు. ఇవి శేషేంద్ర శర్మ గారి జీవిత విశేషాలు కొన్ని. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: కోకిలమ్మ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బెలగాం భీమేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మనతో పంచుకుంటారు.
1: 90 వసంతాల వేడుక జరుపుకుంటున్న ఆకాశవాణి శ్రోతలకు నిర్వాహకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. ఆకాశవాణి కేంద్రంతో నాకున్న అనుబంధం గురించి మీతో పంచుకోవడానికి నేనెంతో ఆనందిస్తున్నానండి. మా ఇంట్లో రేడియో 50 సంవత్సరాల కింద ప్రవేశించిందండి. ఆ రోజుల్లో ఇప్పట్లా వార్తాపత్రికలు తెల్లారికి వచ్చేవి కావండి. ఏ సాయంత్రానికో ఏ రైలు బండి ద్వారా ఊరికి చేరుకునేవండి. కొన్ని పత్రికలు అయితే మర్నాడు వస్తుండేవి. దేశంలోనూ రాష్ట్రంలోనూ జరిగే విశేషాలు 24 గంటల తరువాతే వార్తాపత్రికలు చదివి తెలుసుకునేవాళ్ళమండి ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లో వేడి వార్తలు తెలుసుకోవాలంటే రేడియోయే దిక్కయ్యేదండి. వార్తలే కాకుండా రేడియోలో ఆయా సమయాల్లో వచ్చే చిత్రతరంగని, కథలు, నాటికలు, శ్రవ్య రూపంలో వచ్చే సినిమాలు శ్రోతలను బాగా అలవిస్తుండేవండి. 1970 ఒకరోజు రాత్రి కాళీపట్నం రామారావు గారి చావు కథ శ్రవ్య నాటిక రూపంలో రేడియో కార్యక్రమంగా వచ్చిందండి. నాటిక ప్రసారం రాత్రి సమయం, నాటికలో కథ నడిచే సమయం కూడా రాత్రి సమయమే. ఇతివృత్తం పల్లె నేపథ్యం, అక్కడి ప్రజల దుర్భర జీవన పరిస్థితులు. ఇక నాటికలోని కథా విషయానికి వద్దామండి. ఒకరోజు పట్నంలో కూలీ నాలికెళ్ళిన శ్రామికులు ఇళ్ళకి చేరేసరికి బాగా పొద్దుపోయింది. ఆ ఊరాయన చావు వార్త వాళ్ళు వింటారండి. శవదహనం చేయడం ఆ పేద శ్రామికులకు గుదిబండి అవుతుందండి. మర్నాడు ఆ శవాన్ని దహనం చెయ్యాలంటే మరుసటి రోజు కూలి పనులకు దూరం అవుతారు. కూలి పనులకు దూరమైతే ఆ రోజు ఆ కుటుంబాలు వస్తుండవలసిందే. అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆ కూలిజనం ఆ రాత్రే శవదహనం చేయడానికి పూనుకుంటారండి. ఇంటింటికి వెళ్ళి కట్టెలు దొడ్డుతారండి. కట్టెలు కూడాక శవదహనం చేసి ఊపిరి తీసుకుంటారండి. మర్నాడు యథాలాపంగా కూలి పనులకు పోతారు. ఇది నాటికలోని కథాంశం. నాటికలోని సంభాషణలు శ్రోతలను ఆలోచింపజేశాయండి. నాటిక వింటున్నప్పుడు ఆ నాటికలోని పాత్రలతో పాటు శ్రోతలు కూడా ఆ రాత్రి సమయంలో వెనక నడుస్తుంటారు. అలాంటి భ్రమలో శ్రోతలను ముంచిందండి ఆ నాటిక. ఇలాంటి నాటికలు కథానికలు విని ప్రభావితం చెంది రేడియో రచయితను అవ్వాలని అనుకునే వాళ్ళు నేను ఒకటిగా అయ్యానని చెప్పడానికి చాలా గర్వపడుతున్నానండి. రేడియో కార్యక్రమాల్లో నా స్వరం కూడా రావాలని ఉబలాట పడ్డానండి. నా కోరిక 1984 సెప్టెంబర్ 14 తీరిందండి. నా రచన ప్రయాణం అనే కథానిక యువవాణి కార్యక్రమంలో ప్రసారమయ్యింది. అప్పట్లో విశాఖపట్నం రేడియో కేంద్రం ఒక సాధారణ పెంకుటిల్లో ఉండేదండి. అక్కడ రికార్డింగ్ చెయ్యడానికి కథ చదవడం ఒక మధురానుభూతిగా నా జీవితంలో నిలిచిపోయిందండి. అలా వచ్చిన వాటిలో కథానికలున్నాయి, కవితలున్నాయి, సాహిత్య వ్యాసాలు ఉన్నాయండి. సూక్తి ముక్తావళి, చింతన ప్రసంగాలు కూడా ఉన్నాయండి. ఒక నాటికి కూడా ప్రసారమయ్యిందండి. శ్రీశ్రీ గారి రచనలపై సిద్ధాంత గ్రంథం సమర్పించిన డాక్టర్ మిరియాల రామకృష్ణ వంటి గొప్ప వ్యక్తితో ఆ రోజు విశాఖపట్నం ఆకాశ కేంద్రం వారి ద్వారా పరిచయమయ్యే భాగ్యం కలిగిందండి. 2019 నా తాత మాట వరాల మూట అనే బాలల కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య పురస్కారాన్ని ప్రకటించారు. ఆ సందర్భంలో మొదటిసారి నన్ను విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం వారు ఇంటర్వ్యూ చేశారు. ఇటీవలే 2026 మార్చిలో సంధ్యారాగం శీర్షికలో మరోసారి కూడా ఇంటర్వ్యూ చేశారండి. ఇదండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారితో నాకు గల అనుబంధం. మీ అందరితో నా భావాలు పంచుకునే అవకాశం కల్పించిన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటున్నానండి.
0: 90 వసంతాల ఆకాశవాణి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బెలగాం భీమేశ్వరరావు గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని ఇంతవరకు తెలియజేశారు.

శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత సంగీతం. 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు వింటారు. ముందుగా అలికిడైతే చాలు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలో శ్రీమతి సూర్యభట్ల శ్రావణి పాడిన పాట వింటారు. సంగీత దర్శకులు శ్రీ తిరుపతి రామానుజ సూరి.

ఇప్పుడు వినండి, అమ్మ కన్నా విలువైనది, శ్రీ అంగాడి శివప్రసాద్ గారి గళంలో. రచయిత శ్రీ ములా సర్వేశ్వరరావు గారు, సంగీత దర్శకులు శ్రీ తిరుపతి రామానుజ సూరి.

శ్రీ పవన్ కుమార్ చరణ్ డాక్టర్ బినతి గారి స్వరంలో మాధురి రసానంద ఝరి అంటూ సాగే ఈ గీతాన్ని రచించింది శ్రీ టి కమలాకర్రావు గారు. సంగీత దర్శకులు శ్రీ తిరుపతి రామానుజసూరి గారు.

0: ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమంలోని కొన్ని గీతాలు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.

జ్యోతి చిత్రం నుండి పి సుశీల పాడిన పాట విన్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్, కాళసముద్రం గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్, పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ సమావేశం నిర్వహణ, పాలసముద్రం నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహణ, పుట్టపర్తి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 336 అర్జీల స్వీకరించిన కలెక్టర్, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ పరిశ్రమ కీలకంగా మారనుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో యుద్ధ విమానాల విడిభాగాలు, తయారీ పనులు ఇక్కడే చేపట్టనున్నట్లు వెల్లడించారు. పుట్టపర్తి ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందే దిశగా ఇది చారిత్రాత్మక అడుగని అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారి వనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 330 మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్తులో అదే మనల్ని రక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ వద్ద భారీ ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా స్వచ్ఛతా కార్యక్రమాలను ఉద్యమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కదిరి మండలంలోని కాళసముద్రం గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పరిశీలించారు. నడిమిపల్లిలో ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరుచేసే విధానంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వ్యర్థాలను స్వచ్ఛరథం ద్వారా సేకరిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛపదం కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పెరేడ్ను పరిశీలించిన మంత్రి అధికారులను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ముద్రా యోజన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల అమల్లో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశ సేవాభావం, కర్తవ్య నిష్ఠతో ప్రతి సివిల్ సర్వీస్ అధికారి విధులు నిర్వర్తించాలని మంత్రి పంకజ చౌదరి పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన తెలిపారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ఏపీ టిట్కో అధికారులతో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రేగాటిపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 1440 ఏపీ టిట్కో గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ఎస్టీపీ వంటి మౌలిక వస్తుల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 2026 నాటికి అన్ని ఇళ్లను లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
1: శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన డి ప్రతిమ. ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ సిహెచ్ చిట్టిబాబు గారి వీణావాదనం వింటారు మృదంగం శ్రీ వెల్లూర్ రామభద్రన్. ముందుగా శ్రీ గణపతిని సౌరాష్ట్ర రాగంలో త్యాగరాజస్వామి వారి కృతి ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో చివరిగా కౌమారి గౌరీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన వింటారు. వేళావళి రాగంలో ఆది తాళం.

0: మీరింతవరకు శ్రీ సిహెచ్ చిట్టిబాబు గారి వీణావాదనం విన్నారు. మృదంగం శ్రీ వెళ్ళూర్ రామభద్రన్. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడొక ప్రకటన వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 9 గంటలు. ఇప్పుడు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి

శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2444, మరొక ఫోన్ నెంబర్ 0891 2727 2888. మరెందుకండి ఆలస్యం? ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, ఈరోజు పాటల పల్లకిలో మన మొదటి కాలర్ ఎవరో చూద్దామా? హలో
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి.
4: బాగున్నారా మేడం?
3: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
4: బాగున్నాను మేడం.
3: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నా పేరు అన్ముల మోహన్ మేడం. మాది ముండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
3: ఏ పాట విందాం అనుకుంటున్నారు? సినిమా పేరు, ఏ పాట విందాం అనుకుంటున్నారో చెప్తారా?
4: మాకు ఎర్రమల్లెల సినిమా నుండి నాంపల్లి స్టేషన్ కరెంట్ పాట.

0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం. మాది ముండ్రాయి గ్రామం, సంగెం మండలం, వరంగల్ జిల్లా.
0: ఏ పాట
1: పేరు
0: విందాం
1: మేడం,
0: అనుకుంటున్నారు? సినిమా పేరు, ఏ పాట విందాం అనుకుంటున్నారో చెప్తారా?
1: మాకు ఎర్రమ్మన్నల్ సినిమా నుండి నాంపల్లి టేషన్ కరెంట్ పాట.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నా పేరు హైమ చేదురుపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: హైమ గారు, ఏ సినిమా పేరు చెప్పండి.
1: మాకు త్రిశూలంలో వెలుగుకి ఉదయం ఆ సాంగ్ ఇవ్వండి మేడం,
0: అలాగేనండి,
1: అందరి కోసం.
0: తప్పకుండా మీరు కోరిన పాట మనందరి
1: థ్యాంక్ యూ
0: కోసం.
1: మేడం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: హలో,
4: నమస్తే మేడం.
3: నమస్కారం అండి.
4: మేడం, నేను రాజారెడ్డి మేడం. నా పేరు, నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నా మేడం.
3: రాజారెడ్డి గారు, బాగున్నారండి?
4: బాగున్నా మేడం.
3: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు ఈరోజు?
4: మేడం, నాకు గండికోట రహస్యం ఓల్డ్ ఉంది మేడం. అందులో దేవికా గారి నవ్వేను నాలో జార్జి మల్లి అని సుశీల గారు పాడినారు, చాలా బాగుంటుంది మేడం.
3: అలాగేనండి, మీరు ఇష్టపడుతున్న ఈ పాట మీకోసం.
4: తర్వాత మేడం, ఒక్క సెకండ్ మేడం, మధురమే సుధాగానం అని వస్తుంది మేడం, ఈ మధ్యాహ్నం 3 నుంచి, అది బాగా వింటాను మేడం. అందులో చెప్పుకోదగ్గ విశిష్టత ఏమంటే, ఒక కొత్త ప్రదేశం గురించి ప్రతిరోజు చెప్తారు మేడం. అది చాలా మంచి ప్రోగ్రామ్ మేడం.
3: బాగుందండి, మీ అభిప్రాయాన్ని చక్కగా తెలియజేశారు. అలాగే వింటూ ఉండండి, మీ అభిప్రాయాలని సూచనలు ఏమన్నా ఉంటే మాకు లేఖావళి ఆదివారం, ప్రతిరోజు ఆదివారం ఉదయం 7:15 ప్రసారం అవుతుంది, దానికి రాయండి మీ అభిప్రాయాన్ని.
4: అడ్రస్ మేడం, అడ్రస్ మేడం
3: నేను చెప్తానండి.
4: ఓకే మేడం, ఓకే.

0: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని అన్నీ చక్కగా వింటూ వినడమే కాకుండా ఎంతో ఓపికతో శ్రోతలు తమ అభిప్రాయాలను, సూచనలను మాకు లేఖావళి ద్వారా అందిస్తున్నారు. కానీ కొంతమంది శ్రోతలు, అంటే కొత్త శ్రోతలకు మన చిరునామాలో కొన్ని సందిగ్ధాలున్నాయి. మరి ఈరోజు మన లేఖావళి చిరునామాను మరొకసారి తెలియజేస్తాను. లేఖావళి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం, 530003. ఈ చిరునామాకు మీరు లేఖల ద్వారా మీ అభిప్రాయాలను మాకు తెలియజేయవచ్చు. మరి లేఖావళి కార్యక్రమానికి మెయిల్ ద్వారా కూడా మీ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఉంది. మా మెయిల్ ఐడి ఏంటంటే aarpcvsp@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ అభిప్రాయాలను పంపించవచ్చు. మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతల సౌలభ్యం కోసం వాట్సాప్ నెంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మా వాట్సాప్ నెంబర్ 7416172999. మా వాట్సాప్ నెంబర్ మరొకసారి 7416172999. గమనిక విన్నారు. ఇప్పుడు పాటల పల్లకి కొనసాగిద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: సుజాత నుంచి ప్రకాశ్ రావు మాట్లాడుతున్నాను మేడం. ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు ప్రకాశ్ రావు గారు?
1: మీ కూడా బాగున్నాం మేడం.
0: చెప్పండి.
1: ఘంటసాల గారి పాట మేనగోవాలి సినిమా తీరుమల్ల మందిర సుందర పాట కావాలి మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు ఉమా, ఏటికొప్పటి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఉమా గారు చెప్పండి, ఏ సినిమా నుంచి?
1: గోరింటా సినిమా నుంచి చెప్పనాన్న పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి.
1: ఓకే మేడం, నమస్తే.
0: నమస్తే.

0: హలో
1: హలో అక్క బబ్లు,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: వరంగల్, కాజీపేట్ వరంగల్ నుంచి.
0: చెప్పండి బబ్లు గారు, మీకు ఇష్టమైన
1: పాట. ఎలా ఉన్నా? మీ పేరేంటక్క?
0: నా పేరు సుమలత అండి, చెప్పండి. మీరు
1: సరే, బొబ్బిలి రాజా అంటే కన్యాకుమారి పాట.
0: తప్పకుండా.
1: కన్యాకుమారి

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హలో,
3: మాట్లాడుతున్నానండి.
2: చెప్పండి మురళి గారు.
3: ముఖ్యమంతా ముందు సినిమాలోని తెలుగింటి దీపమా తెలుగింటి కోపమా.
2: మురళి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: I love you.
1: హలో
2: హలో నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: నా పేరు లక్ష్మీ లాస్య, నేను సీతంధార నుంచి కాల్ చేస్తున్నాను.
1: చెప్పండి లాస్య గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు ఈరోజు?
2: మేడం నాకు నువ్వు నాకు నచ్చా సినిమా నుంచి ఒక్కసారి చెప్పలేవ సాంగ్ కొంచెం వినిపిస్తారా?
1: తప్పకుండానండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, మరి వినండి.
2: థ్యాంక్ యూ మేడం.

శ్రోతలు పాఠాల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య విరామం.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: హలో, పాటలు.
8: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
7: గుడ్ మార్నింగ్ అండి.
8: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లి మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
7: బాగున్నానండి. మీ పేరండి?
8: పాలెంపల్లి ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
7: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు ఈరోజు?
8: మేడం, మాకు ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ నుంచి ఎవరు ఎవరు మీరెవరు ఒకరికి ఒకరు ఇంకెవరు జై హో జనతా అనే పాట వినిపించాడు మేడం.
7: అలాగేనండి, టైటిల్ సాంగ్ మీరు అడుగుతున్నారు, తప్పకుండా మీకోసం వస్తుంది, వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో, నమస్తే మ్యామ్.
3: నమస్తే అండి.
4: నా పేరు భావన, సిరిపురం నుంచి మ్యామ్.
3: భావన, బాగున్నావా?
4: బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు?
3: నేను బాగున్నాను. మరి భావన, ఈరోజు ఏ పాట, ఏ సినిమా నుంచి విందాం అనుకుంటున్నావు?
4: వర్షం మూవీ నుంచి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సాంగ్ మ్యామ్.
3: అలాగే, తప్పకుండా నువ్వు కొరిన పాట వస్తుంది, మరి విని.
4: థ్యాంక్ యూ మ్యామ్.

ఇంతవరకు మీరు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లవ్ కార్యక్రమాన్ని విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం 10 గంటల 15 నిమిషాలకు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక ఒప్పందం దిశగా పయనిస్తున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న అధికంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణు ఆయుధాలు అభివృద్ది చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందం

ఉన్నాయి. ఇక మరో కీలక అంశం హార్మో జలసింధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకాయానంపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు ఈ చర్చల్లో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశల వారీగా తగ్గించనుంది. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన $1 బిలియన్ ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఓవైపు శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు రెండు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున బుషేర్ ప్రావిన్స్ లోని జామ్ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని నిలువరించినట్లు ఇరాన్ తెలిపింది. ఇక అమెరికా ఇరాన్కు చెందిన 4 డ్రోన్స్ను హార్మోవ్ జలసంధి సమీపంలో కూల్చివేసింది. ఇవి ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే చేశామని అమెరికా ప్రకటించింది. అయితే బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా జరిపిన దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఒక అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని తాము కూడా ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపింది. యుక్రెయిన్పై రష్యా భారీ క్షిపణి డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సోమ మంగళవారాల్లో భారీ దాడులు కొనసాగించింది. కీవ్ నగరంపై సిస్టమాటిక్ స్ట్రైక్స్ ప్రారంభిస్తామని, నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని విదేశీయులకు రష్యా సూచించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడగా విద్యుత్ మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్ మిత్ర దేశాలు రష్యా బెదిరింపులకు తలగ్గుబోమని ప్రకటించాయి. యుక్రెయిన్ యుద్ధ ప్రభావంతో నాటో రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలాండ్ బాల్టిక్ ప్రాంతాల్లో అమెరికా నాటో కూటమి తమ దళాలను మోహరిస్తున్నాయి. రష్యా చేస్తున్న డ్రోన్ చొరబాట్లు, గగనతల భద్రత, అణు ఆయుధ విన్యాసాలపై ఐరోపా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాటో దేశాలు ఐరోపా భద్రతపై మరింత అప్రమత్తమయ్యాయి. మరోవైపు యుక్రెయిన్కు స్వీడన్ 16 గ్రైపన్ యుద్ధ విమానాలను అందించేందుకు అంగీకరించింది. అమెరికా నుంచి మరిన్ని పేట్రియట్ రక్షణ వ్యవస్థలు కావాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ కోరారు. బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాలు కీవ్ నగరంలోని విదేశీ రాయబార కార్యాలయాలపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో రష్యా రాయబారులను పిలిపించి నిరసన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్, యూకే, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. నాటో వెలుపులు కూడా ఐరోపా భద్రత సహకారాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. రష్యా జరుపుతున్న భారీ దాడులు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. ఎబోలా వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో తీవ్ర రూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. సాయుధ ఘర్షణలు, ఆహార కొరత, వైద్య సదుపాయాల లోపం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని WHO తెలిపింది. కాంగోలోని ఇటురీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న ఈ వైరస్ ఉగాండా వరకు వ్యాపించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 240 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆఫ్రికా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఉగాండా కాంగో దేశంతో తన సరిహద్దులను మూసివేసింది. ఫిజీ ప్రభుత్వం తమ దేశ పౌరులను మధ్య ఆఫ్రికా పర్యటనలను విరమించుకోవాలని సూచించింది. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అనేక పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దక్షిణ నగరమైన టైర్ సమీపంలో బూర్జల్ షెమాలి ప్రాంతంలో జరిగిన దాడి అత్యంత ఘోరమైనదని, అక్కడ 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ ఒడేహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ భద్రతా వేదికతో పాటు 14వ అంతర్జాతీయ భద్రతా అధికారుల సమావేశంలో భారత్ తరపున అజిత్ దోబాల్ పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో అంతర్జాతీయ వాణిజ్య రవాణా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సముద్ర రవాణాపై పెరుగుతున్న ముప్పులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు ప్రస్తుతం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య రవాణా సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై కూడా అజిత్ దోబాల్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1945లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు

0: ప్రస్తుత భద్రతా సవాళ్లను ఎదుర్కొనే స్థాయిలో లేవని అన్నారు. అందుకే ఐక్యరాజ్యసమితిలో అత్యవసర సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, అభిప్రాయాలకు అంతర్జాతీయ వేదికల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
1: Today, power is no longer concentrated in the few hands, though few may think it to be. Emerging countries are rising, and rising with resolve and determination. They are rising in their economic capabilities, military strength, demographic strength, and a multipolar world is emerging, in which the aspirational states require and want equal participation of all the powers and countries of the global south, and it will be, and that is the only way that can ensure a very secure and stable world.
0: Gaza భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హమాస్ పై ఇజ్రాయెల్ తన పట్టును బిగుస్తోందన్నారు. ప్రస్తుతం గాజా భూభాగంలో

0: The few hands, though few may think it to be, emerging countries are rising, and rising with resolve and determination. They are rising in their economic capabilities, military strength, demographic strength, and a multipolar world is emerging, in which the aspirational states require and want equal participation of all the powers and countries of the global south, and it will be, and that is the only way that can ensure a very secure and stable world.
1: గాజా భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హమాస్పై ఇజ్రాయెల్ తన పట్టును బిగుస్తోందన్నారు. ప్రస్తుతం గాజా భూభాగంలో 60% తమ చేతుల్లో ఉందని, దశల వారీగా ముందుకు సాగుతూ 70% చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశానని నెతన్యాహు వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ గురువారం ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ, విద్య, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాలలో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని యాంటోనీ అల్బనీస్ తెలిపారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రముఖంగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ECTA ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ, ఈ దశాబ్దంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పారు. ప్రధానమంత్రిగా తాను ఇప్పటివరకు భారత్లో 2 సార్లు పర్యటించడం తనకు లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటని ఆల్బనీస్ గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా సమాజానికి భారతీయ సమాజం చేసిన సేవలను, ఇరు దేశాల మధ్య సంబంధాలను వారు ఎలా బలోపేతం చేశారో యాంటోనీ అల్బనీస్ వివరిస్తూ,
2: Last time, Prime Minister Modi's visit will be made extraordinary by so many of the million-strong Indian-Australian community, the largest growing migrant community in Australia. Yeah. It's a community that has added so much through their love of this country, their spirit of generosity, and through generations of hard work and aspiration that have strengthened our economy and enhanced our society. Not least, of course, all those wonderful small businesses that have benefited from the Indian diaspora. What these great Australians have done in the process is strengthen the important links between this land that is their home and future and the land of their extraordinary heritage.
1: భారతీయులకు వారి ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా మంగళవారం జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటెగి, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ స్థిరత్వం, హార్మో జలసంధి సంక్షోభంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్ర నిఘా, పటిష్టమైన సరఫరా గొలుసులపై కొత్త కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్రయాన కార్యక్రమాల ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం మరింత విస్తరించింది. క్వాడ్ కూటమి సభ్యదేశాలు ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం మొట్టమొదటి ఇండో పసిఫిక్ సముద్ర నిఘా సహకార IPMSC కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం నిఘా సహకారం, నిపుణుల మార్పిడి, టేబుల్ టాప్ వ్యాయామాల ద్వారా ప్రారంభంలో హిందూ మహాసముద్ర ప్రాంతంపై దృష్టి సారిస్తూ, ఇండో పసిఫిక్లో సముద్ర రంగ అవగాహనను, సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 4 దేశాలు ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ IPMDA కార్యక్రమాన్ని కూడా విస్తరించాయి. ఈ ప్రాంతమంతటా రియల్ టైమ్ సముద్ర సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఒక సమగ్ర కామన్ ఆపరేటింగ్ పిక్చర్ను అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ 2 కార్యక్రమాలు సముద్ర భద్రతకు విశేషంగా దోహదపడతాయని మార్కో రుబియో పేర్కొంటూ,
3: We have real concrete achievables that we can announce to our respective countries and to the world. On the issue of maritime security, there are 2 big announcements. The first is the launch of the Indo-Pacific Maritime Surveillance Corporation Initiative, which is going to leverage each of our country's maritime surveillance capabilities in the Indo-Pacific to enhance information sharing. Related to that, of course, is also the expansion of the Indo-Pacific Maritime Domain Awareness Initiative, which provides and can provide near real-time commercial maritime domain awareness data countries throughout the Indo-Pacific.
1: అదే విధంగా కీలక ఖనిజాలకు సంబంధించి సమన్వయ పెట్టుబడులు, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సహకారం ద్వారా కీలక ఖనిజాల కోసం స్థితిస్థాపకత, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేసే లక్ష్యంతో క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్ను కూడా ఆవిష్కరించారు.

0: ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు, ఇంధన వాణిజ్యం, సముద్ర సంబంధిత వ్యాపారాలకు ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే కాలంలో మరింత కీలకమైనదిగా మారుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బాధ్యతలు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా క్వాడ్ ఒక విస్తృతమైన వ్యూహాత్మక పాత్రను పోషించడానికి సిద్ధం కావాలని ఎస్ జయశంకర్ పేర్కొంటూ,
1: A free and open Indo-Pacific has many dimensions and facets. Our meeting today took stock of the progress in many of them while encouraging exploration in others. In the coming days, whether it is economic activity, energy trade or maritime commerce, the Indo-Pacific will become even more important to the world. The responsibilities of the Quad will grow commensurately and we must prepare for that.
0: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో 82 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. షాన్సీ ప్రావిన్స్ లోని టోంగౌజ్ గ్రూపుకు చెందిన లీషెన్యూ బొగ్గు గనిలో గత శుక్రవారం రాత్రి 7:29 ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నారని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందాలు అక్కడ చిక్కుకున్న మిగిలిన వారిని శనివారం ఉదయం నాటికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని స్థానిక అధికారులు తెలిపారు. పాకిస్తాన్లో ఆదివారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెటా ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ పై భారీ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైలు సిగ్నల్ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం రైలు బోగిని ఢీకొట్టడంతో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ నిరంతరాయంగా సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి వాటిని ప్రోత్సహిస్తూ భారత్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత రాయభారి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానిస్తూ, భారత్పై పాకిస్తాన్ చేసిన నిరాధారమైన అనవసరమైన వ్యాఖ్యలపై స్పందించడం తప్పడం లేదని చెప్పారు. అనేక యుద్దాలు చేయడం, భారత్పై అకారణంగా దురాక్రమణకు పాల్పడటం, సీమాంతర ఉగ్రవాదానికి నిరంతరంగా మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను ఉల్లంఘించిందని పర్వతనేని హరీష్ తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో పశ్చిమ యూరప్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ తీర ప్రాంతాల్లో తీవ్ర వేడి కారణంగా స్థానిక బీచ్లకు భారీగా ప్రజలు వెళ్లగా, ప్రమాదకర సముద్ర అలల కారణంగా 2 మరణించారు, 30 మందికి పైగా రక్షించబడ్డారు. ఇటువంటి ఘటనలు ఐరోపా ప్రాంతంలో గత వారంలో తరచుగా జరుగుతున్నాయి. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ సహా పలు దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం, ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నా పేరు రాజేంద్ర కుమార్, మా కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. కాకినాడ రెవెన్యూ కావాలి.
0: చెప్పండి రాజేంద్ర కుమార్ గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు ఈరోజు?
1: రాజమగుటంలోంచి సడి చేయకోగాలి ఆ పాట కావాలి మేడం.
0: సడి చేయకోగాలి, అవునండి?
1: అవును అవును మేడం.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో
2: హలో
1: చెప్పండి.
2: అలా పేరు రాజండి, కాకినాడ జిల్లా పరిషత్ అండి.
1: చెప్పండి రాజు.
2: నాకు రాజుగూర రాష్ట్రంలోని పాట కావాలి. నెల వంకట్టం
1: చూసింది. అలాగేనండి రాజు, మీరు కొన్ని పాటలు.
2: సరే, థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: నమస్కారం
0: హలో నమస్తే అండి.
1: అండి. శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హైదరాబాద్ మూవీ పక్కన చేస్తానండి.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: దీపారా గణేశప్రాయం అండి.
0: అలాగేనండి. శ్రీనివాస్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు రవి.
0: చెప్పండి రవి గారు.
1: నాకొక్కడు సినిమా నుంచి చెప్పవే చిరుగాలి పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం పేగుముడి నాటిక వింటారు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, సహకారం శ్రీ కె మధుసూదన్, శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. వినండి పేగుముడి.

0: ఇదిగో పెర్సెంటో, ఇదేం బాగోలేదు. ఆ కాంట్రాక్టర్లందరినీ మనం చుట్టూ తిప్పుకుంటున్నాం, ఏది తేల్చం.
1: అనువులో మినువులో తేల్చి చెప్పేయాలి కానీ ఎన్నాళ్ళు తిప్పుతారు?
2: ఏనం ఏమిటో అవదర్రా అని వేస్తే వాళ్ళు మన చుట్టూ తిరగడం మానుకుంటారు కదా.
0: ఆ మొక్కే తేల్చమంటారు కాంట్రాక్టర్లు. ఇదిగో శాతవాత గానుడు పెద్ద మనిషి అయితే ఇలాగే ఉంటది.
2: నాకు శాతవాత కాదు, ఒప్పుకుంటాను. శాతనైనాడు నువ్వు తేల్చేసి వస్తానా?
0: ఏంటి ప్రెసిడెంట్ నువ్వా నేనా? నన్ను తేల్చమంటాడేంటి పెద్ద మనిషి?
2: ఏ ఆ పదవి నీకు కావాలా?
0: నాకు కావాలనుకుంటే ఇప్పుడు కాదు, ఎలక్షన్ అప్పుడే తేల్చేద్దును. నువ్వు నిలబడతావా గెలుతువా?
2: అమ్మన్నాళ్ళు నిలబడతారో గెలుస్తారు, అంతేగాని ఆ తర్వాత కబుర్లు ఆడరు.
0: ఓ సో సో సో సో సో గొప్ప దమ్మున్న మగాడివి నువ్వు. ప్రెసిడెంట్ అయినాక ఊర్లో నీ ప్రభలకు తగిలిగిపోతుంది. కూకున్న ఆడదే లెగిచి నిలబడదు ప్రెసిడెంట్.

0: కనబడితే
1: అనవే అనవే గడువు దాకా ఎందుకో ఇప్పుడే చూసేసుకుందామా?
0: ఏటి చూసుకుంటావు?
1: ఛాలెంజ్.
0: అలాగే
1: ఛాలెంజ్. ఇదేంటిది? ఆ పాడాలని గుండోళ్ళు పలకున్నారు, ఊరోళ్ళు చల్లకున్నారు, మధ్యన మీరేట్రా పందిపోతుల్లా మొగసిపోతాండ్రు.
0: లేకపోతే దమ్ములు చూసుకుంటామంటాడా?
2: చంద్రం తగ్గు పోని పేషెంట్ పెద్దోడే, నువ్వు మాత్రం చూసావేటి? మాటిసరేదా?
0: నువ్వు వరపత్రిక మాట
2: మాట్లాడకను.
1: వలకండి వలకండి, అందరితో కయ్యాలి కాలు దూతారు.
0: నేనా?
1: నువ్వే. ఒరే బాబు కృష్ణ, నువ్వు పళ్ళ కూకోరా?
2: ఇదిగో పేషెంట్, ఈ పొద్దు మరి నీ నిర్ణయం ఏదో తొందరగా తెలిసాయి పోదాం. అలాగే రావు నాయుడు దగ్గర రాని
0: అతగాడు ఎందుకో?
2: మన ఊర్లో ప్రెసిడెంట్ నాయుడు పెద్ద అన్ని పదవులే, రావు నాయుడు దత్త ముందు ఇవన్నీ దిగదొడిపే. మీకు మాత్రం తెలదేటి, తెలిసే ఏటి అరగనట్టు మాట్లాడతారు.
1: ఓరదర్రా అసలు ములికి.
2: ఏ రావు నాయుడు దత్త కానీ వద్దంతండా? ఏటి అభివృద్ధి కమిటీ ఒకటి ఏడిసింది కదా ఊళ్ళో,
1: రావు నాయుడు దత్తే కదా పెద్ద.
0: ఊరు అభివృద్ధి గురించి అతగారు ఒక్కడే ఆలోచించినాడు, మనము అభివృద్ధి ఆలోచిస్తాం.
2: ఆగండి. అలాగా ఓయ్, మనకి అతగోనికి బోల్డ్ తేడా, మనతోడు దమ కట్టేయకండి అతగోడినే.
1: రావు నాయుడితో ఇట్టుకుంటే పని జరిగినట్టే. కింద రేడు బడిసాల బాగు కోసం చెరువులో చేపలు ఎలా పెడితే ఈ రావు నాయుడే పాటకు అర్థం పడినాడు, 5,000 జేబులో ఇచ్చేసినాడు.
2: అవునవునవును, అప్పుడు చేపల సంగతి అలా చేశాడు. మన ఊరు కానించిన అడవులోని పండు కాయి కేడు చేసినాడు. ఉన్నోడు ఉంటారు లేనోడు ఉంటారు, డబ్బులు అందరూ కొనగలరా, ఊరోడు తినగా మిగిలినవి అమ్ముకోండి, నష్టం అనుకుంటే కాంట్రాక్ట్ మా అనుకోండి అనేసాడు.
3: చంద్రం, జనంకి అతగాని మాట రుసి. అతగాన్ని కాదంటే మనం జన వ్యగ్రత అయిపోతాం.
0: ఏ ఊరు అభివృద్ధి గురించి అతగాడు ఒక్కడికేనేట ఇది ఉంది, మరి ఎవరికి లేదేటి?
1: ఓరే కృష్ణ, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలరా? ఇది ఆ ఒక్కడికే ఉంది కాబట్టి 20 ఎకరాల రైతు 10 ఎకరాలకు అయిపోన్నాడు, ఊరి మీద ఖర్చెట్టి.
2: అదో రోగం.
3: ఓయ్ చంద్రం, అది రోగం కాదయ్యా, తేగం. అసలు వాళ్ళ తాత ముత్తాతల కాలం నాటికి 100 ఎకరాలు ఉండేది. ఇగో ఇలాగే ఊరు బాగు ఊరు బాగు అని ఏడ్చి తోకానికి వచ్చేసారు పాపం.
0: ఇగో పేషెంట్ గారు కథలు ఆపండి, ఎలా వేసా సొమ్ము మనం ఏం పంచుకోం కదా.
3: ఓయ్ కృష్ణ, ఆ మొక్క మనం అండం కాదు, జనం అనుకోవాలా?
0: అయితే జనంతోనే చెప్పిద్దాం.
4: అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదగక పారు ఏరు.
2: అదిగో వస్తుంటా, సుమతికి అన్నాను, యామనకి తమ్ముడును.
5: ఒరే కృష్ణ, నువ్వు కూడా లేచి నిలబడరా.
6: ఏంటి గొప్పోడు వచ్చినట్టు నిలబడతాడు, కూకండి.
7: ఏటి నాయనలారా, మన వాళ్ళు అందరూ వచ్చినారా?
2: వచ్చేసినాం వచ్చేసినాం.
6: సూరే కదప కదప.
1: రావు నాయుడు దత్త, నీ దయవల్ల ఈ ఊరికి ఏ నోటు లేదయ్యా.
0: ఉన్నాం వాడుకోవడమే తెలదు, అదే లోటు మనకి.
7: ఏటికి ఇష్టబాబు, ఏటి తెలదు మనకి?
0: ఊరిని అభివృద్ధి చేయడం తెలదు.
2: ఊరు మీద చూస్తే నట్టానికి భయం, రోడ్ల నిండా గొయ్యులు రాళ్ళు రప్పలోను.
1: పిల్లలు చదివే బడిశాలకు చుట్టుకోలేక పశువులు పందులు అందరే కాపురం.
3: ఉండండి రా, ఉండండి దద్ద. ఊరు ఉమ్మడి పనులు కదా, ఊరు అందరూ పెద్దలే, ఏ నిర్ణయం తీసుకోనే. ఒకడు సై అంతే, మరొకటి నై అంటున్నాడు. సపోజు మన ఏటట్టు ఇసుక సంగతే, ఆ ఇసక్ గాని ఏలం పాటకు పెడితే
2: ఊరు రోడ్లు బాగు చేయించుకోవచ్చు,
1: ఆ బడికి చుట్టుకోడు కట్టేయచ్చు,
0: ఊరిని అభివృద్ధి చేయొచ్చు. ఎంతకైనా పాడినోళ్ళు ఉన్నారు.
3: కానీ లాభం ఏంటి? నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. సపోజ్ నువ్వే ఉన్నావు పెద్దోడివి, ఇలాంటి వాటికి ముందుండి నడపాలా?
0: ముసలోడు కదా, ఇంకా ముందే నడుస్తాడు.
3: నిజమే, కానీ నడిచేవాడు కాలంలో కర్రలు ఎట్టకూడదు కదా.
7: అవునారా యువ లీడర్లో, నన్ను ఎందుకు రమ్మన్నారు? మీరేటి మాట్లాడుతున్నారు? ఏటి అసలు మీ ఉద్దేశము?
3: రావినాయుడు దత్త, సపోజ్ నీకు తెలుసో తెలీదు, మన ఏటి వడ్డీ సెక్కి బోల్డ్ ధర పలుకుతుంది. ఎన్నేళ్ళైనా పాటకు సిద్ధం అవుతున్నారు పట్టణం కాంట్రాక్టర్లు. మనం ఒక నిర్ణయం తీసుకుంటే
1: ఇసక్కి అలంపాటు పెట్టేయచ్చు, ఊరిని అభివృద్ధి చేసేయచ్చు.
3: నువ్వేదంతవు దద్ద?
7: ఏటిసక ఏలంపాట, వద్దు నాయన రా.

0: ఇష్టం మీకు తేలదాం.
1: అదిరా సేంద్రం.
2: సయ్యన్రా నాయన అంటే నయ్యంతడేటి?
0: మీకు తేలదు నాయన, 50 రూపాయలు పోసి పాడుకున్నోళ్ళు ఇసక రేణువు కూడా మిగలకుండా ఊరు చేస్తారు. గండశిలలు తేలిపోయి నది వాలు మారిపోతారా?
3: పెద్దోడు కదని గౌరవిస్తున్నాం కదా అని గాలి కబులు చెప్పకు. నది వాలు మారిపోద్ది, నది ఇంకిపోద్ది, ఇసుకే కనబడదు.
1: ఒరే కృష్ణ,
3: ఒరే వరకరా, లేకపోతే ఏం మాట్లాడవే?
1: కాసేపు నోరు మూసుకోరా రావునాయుడు తాత. నువ్వు కాసేపు సితం ఆలోచిద్దు. ఆనాడు చేపల వేట ఏలం వద్దన్నావు, సబువే. కాయా పండు దొరికే తోటల వేలం వద్దన్నావు, అది మంచిదే. నలుగురు తిని తిండి నలుగురికి దక్కాలన్నావు, మంచిదే. కానీ ఇదేటి ఇసుక? ఎవరు తిండికి వాళ్ళగా అంతే.
3: బియ్యం తినేవాడు ఉండొచ్చు కానీ ఏటి ఇసుక తినేవాళ్ళు ఉంటారు? ఏటి
4: ఉంటారులే దత్త. ఏలం పాట డబ్బుని కమిటీ తినేస్తుంది అనుకోకు. ఊరు ఉమ్మడి పనులను లెక్కా డొక్కలు బహిరంగ పరిచి చేయిస్తాం కాదనక దద్ద.
0: మీరు కాంట్రాక్టర్లో తినేస్తారని కాదు నాయన, నదిలోని ఇసుక తోడెత్తే జరిగే నష్టం లెక్కలేనంత. ఏలం పాట లాభమే చూస్తున్నారు కానీ ఆ నష్టం చూడటం లేదే.
3: ఏటి ఏటి చూడటం లేదు? ఏటిని కనిపించేస్తుంది?
0: ఒక జీవనదిని పోగొట్టుకునే గ్యామం అయిపోద్ది నాయన.
3: ఓ ఎప్పుడో ఏ రాబోయో తరానికో నది ఎండిపోతుందా? ఆ తరం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇప్పుడు తరం గురించి ఆలోచించవన్నమాట.
0: అరే బాబు కృష్ణ, మానవుడు అన్నోడు నిన్న నేడు రేపు 3 కాలాలు ఆలోచించాలరా నాయన.
3: అయితే ఏటి నదులు లేని గ్రామాలు లేవా? అక్కడ ప్రజలు బ్రతకటం లేదా?
0: అనాథ పిల్లలు లేరా? వాళ్ళు బతకలేదా అని అడిగితే ఏడు చెప్పగలం? ఏడు చెప్పగలం?
1: అదర్రా, మరి పెద్ద మనిషిని మాటలతో గెలవలేవర్రా.
0: మాటలు చమత్కారము, గెలుపోవటంలో కాదర్రా. ఇసుక తోడితే నీడి చలమొత్తది కానీ మన్ను తోడితే రాదు కదా. ఇసుక పరభూమికి ఒండ్రు మట్టి పరభూమికి తేడా తెలియదా మీకు? ఇసుక పరభూమి పడిన వర్షం నీటిని కానీ ఎక్కడ జలాన్ని కానీ జర్రును పీల్చేసుకుంటుంది భూమి పొరల్లోకి. ఒండ్రు మట్టి అంత బేగి నీటిని కిందకి పీల్చనేదే. ఇసుక పరభూమి ఎండను ఏడి చేస్తుంది, కింద భూమి పొరకు తగలకుండా అడ్డేస్తుంది. ఒండ్రు మట్టి భూమి బేగి ఎండిపోద్ది. ఇసుక పరువు అలాగే ఎండదు, లోపల తడి ఉంటుంది. మరి చూడండి తేడా రెండు భూములకి.
3: ఓహో ఓహో, ఇసుక నీటిని పీల్చును, ఎండను గొడుగు వలె అడ్డుకొనును. ఆహా, మరి తర్వాత
4: ఎగటాలి ఎందుకనే ఉండే చూడు దద్ద. మారిన లోకంతో పాటు మనము మారొద్దా? లోకం ఎప్పుడు ఒకనాగే ఉందేటి. మీ తాతల నాటికి, మీ నాటికి, మీకు మాకు మార్పులు జరగనేదా?
1: మరి మీ తాతల తండ్రులు కిరసనాల దీపాలు పెట్టారు, మరి ఇప్పుడో కరెంట్ లైట్లు.
3: మొలకి గావని చెప్పంచి తప్ప ఒంటి మీద గుట్టలు ఎరగరాళ్ళు. ఇప్పుడో రకరకాల డెస్సలు. కాలినడక రోజులు ఆలవి, గాలిలో ప్రయాణాలు మనవి.
0: అందుకే అనరా నాయన, అప్పుడు అందరూ తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టేవారు. ఇప్పుడులాగా పడమటి దిక్కు తిరిగి వలకాడికి మొక్కేవాళ్ళు కాదు.
1: అదే మరి ఆ ఏటకాలే వద్దంటున్నాను.
0: ఎంతకాలం కాకపోతే ఏట్రా? ఇప్పటికే అడవులు కొట్టేసాం, వానలు తగ్గిపోనాయి, కురిసిన ఋతులు తప్పి కురుస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని పాడు చేస్తున్నారు.
3: ఈతగాంతో మరి తేలలేం. ఇగో ప్రెసిడెంట్, ఎదగంతో అన్ని ఆటంకాలే. అవతల ప్రజలు ఏది రోడ్లు, ఏది స్కూల్ కాంపౌండ్, ఏది మంచినీటి కొలైనా అడుగుతుండ్రు.
1: ఆ ఇంట్లో దారి పోసేసి ఊరు బాగు చేసేయడానికి అందరి వల్ల అవుద్దేటి.
3: ఎవరికే ఊరు అత్తుండగా ఇంట్లో ఎందుకు కట్టాలా? ఎవరు కాదంటారు చూసిద్దాం. ఇగో ప్రెసిడెంట్, ఏలం పాట ఎట్టించు.
4: సపోజ్ మీరు అందరూ ఎట్టించమంటే రేపే ఎట్టించిన ఏలం
1: మేము ఎప్పుడో చెయ్యి.
3: ఒక్కడే నయ్యి.
0: ఒక్కడిని కాదు, ఒక్కడిని కాదు, ఊరందరితోనే అనిపిస్తాను.
3: ఊరంతా ఎలా నీ కొడుకు చేత అనిపిద్దు సాలను.
4: రావనాయుడు దద్ద, ఈ వయసులో

0: ఎందుకు యాతన? ఇంటి పట్టును కూకుండా రామకృష్ణ అనుకోక.
1: అవునవును, ఇంటిని చూసుకోవడానికి చెట్టు అంత కొడుకున్నాడు.
2: ఊరు చూసుకోవడానికి పంచాయతీ బోర్డు ఉన్నది.
3: ఒకరు కొదిలీయడానికి అయినా పంచపానాలరా. ఈ ఊరి మట్టి, గాలి, నీరు, ఎండ, ఓన నా పంచేంద్రియాలు. పంచేంద్రియాలు
1: అదర్రా, మరింకేటనగలం?
0: ఏటి తెలుసుకుంటే అలాగే వెళ్ళిపోతున్నాడు.
4: ఏ ముసలాడు ఇలాగే అంటాడు? అవతల ఇతగాని కొడుక్కి పంచప్రాణాలు పోతున్నాయి. ఓ పని చేద్దామేంటి?
0: ఏటి?
4: అభివృద్ధి కమిటీలోంచి ముసలోని తీసేస్తే సరి.
0: అంతగా అయితే అతగాడి కొడుకుని మెంబర్ని చేసేద్దాం.
4: ఇది బాగానే ఉంది.
0: ఒరే తప్పురా, ఏదో ఒకటి చేయండి కానీ దత్త పెద్దోడు కదా, ఒప్పించాలి కానీ నొప్పించకూడదురా. రే, ఈ ఊరు గురించి, ఈ రామినాయుడు వంశం గురించి ఒక కథ ఉంది, మీకు తెలుసా?
1: కదా, ఏటయ్యా అది?
0: ఏటి ఏటి చెప్పు. చెప్తాను, ఏనండి. ఈ రామినాయుడి తాత ముత్తాతల ముందు రోళ్ళు ఈ ఊరు వచ్చారంట. అడవిలాగుండే ఈ నేలని బాగుచేసి ఊరు కట్టి అడవిని సాగు భూమి చేశారట. అడవిలోనే ముక్కు మూసుకుని తపస్సు చేసే మునీశ్వరుడికి ఈ జనసంచారం అయ్యటమై ఈ రామినాయుడు ముత్తాతల్ని ఇక్కడి నుంచి పొమ్మన్నాడంట.
1: ఏంటి పొమ్మన్నారా?
0: ముక్కు మూసుకుని కూకునే నీకు ఎక్కడైనా ఒకటే, నువ్వే మరో కాడికి వెళ్ళిపో, సాగు చేసుకుని బతికే జనంకి ఈ మట్టి, ఈ నది, ఈ నీరు అవసరం అని పొమ్మన్నాడట వీళ్ళ ముత్తాత.
1: శబాసు.
0: అప్పుడు ఆ ముని కోపం వచ్చి నీ వంశం హెచ్చదు అని శాపం ఇచ్చాడట. నా వంశం ఎచ్చకపోతే లేదు, నా ఊరు ఎచ్చితే సాల్ను అన్నాడట వీళ్ళ ముత్తాత.
1: ఆహా, మహత్తు కంటే మానవత్వం గొప్పదనుకున్నాడన్నమాట. శబాసు, మనిషి అంతే ఆడరా.
0: నాను కూడా ఒప్పేసుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోనాను, వాళ్ళ ముత్త తాత పేరు కూడా రామినాయుడే.
4: ఇదిగో ప్రెసిడెంట్, కదలేందుకు కానీ ఇసుక ఎలంపాటు రేపో ఎల్లుండి అని సాటిని పయించు. అలాగనే మీటింగ్ అయిపోయింది.
0: ఆ మొక్క చెప్పాల్సింది నేను, మీటింగ్ అయిపోయింది.

0: శాతక పెద్దలు ఒత్తు కానీ పతుకు పెద్దలు రావు ఈ పెద్ద మనిషికి.
1: ఏదో చాటికినట్టుంది. ఎన్నా వేటమ్మా నువ్వు? బాబురే వెంకటనాయుడు, నువ్వేనా చెప్పు, ఏటా చాటింపు, ఎన్నావు కావాలి ఏంటి?
0: చెప్పండి చెప్పండి, బేగ చెప్పండి. ఒబ్రాలు కడపడికి ఊరూసులే తిండి తెప్పలాట.
2: అవునువా, నీకు ఇంకా జ్ఞానం రాదా? పెంట మీద రా ఈ సరతావేమి.
0: ఓలమ్మ తయారైపోనాదండి కయ్యాని కాల్దోనానికి.
2: ఎవులు గయ్యాలి గంపలో నోకం ఎరగదా?
0: చిన్నదానికి పెద్ద సోకమాట. నా నెత్తి మీద పరు, నాకు తెలుస్తుంది కానీ లోకానికి తెలుస్తుందా?
2: ఇదిగో అమ్మ ఏట్ నీ మాటలు.
3: అమ్మా ఎందుకమ్మా ఎప్పుడు తగువులు తంటాలు ఏడ్పులు మొరలు?
2: నేపతి ఏట్నాయనా, ఆ పెద్ద ఆయన ఏటు అంటున్నాడు, ఆవిడగారు ఏటు మాట్లాడుతున్నది, ఇదే నా వరుస. బాబోరే ఊర్లన్నిటికీ నాలుగు దిక్కులైతే ఈ ఊరికి ఇల్లు ఐదో దిక్కురా. ఈ ఇంటి పెద్ద మీ నాయన ఈ ఊరికే పెద్ద దిక్కు అన్నాడుది. ఈనాటికి దిక్కు నేనోడు అయిపోనాడా? ఒబ్బరాలు కడిపోడా? ఇటు ఊరుసులే అతగాడికి తిండి తెప్పలునా? కదేటా
3: మీ ఇద్దరికి దండం పెట్టేసి సన్నాసుల్లో కలిసిపోవాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు.
4: యావన్మంది క్యాపబుల్ తెలియజేసేది ఏంటంటే,

0: చెవిటోడి ముందు శంఖ ముదినట్టయిందన్న మాట నా గోస.
1: ఎవులి గోస అది? నీ గోస నా గోస ఎవులు కావాలయ్యా?
0: ఎవులి గోస అలదైతే ఊరు గోస ఎవులు ఎంతారే?
1: అదిగో అలా దేవుడు.
0: ఆ దేవుడు, ఆ దేవుణ్ణి ఎలా వేస్తారు వీళ్ళు?
2: నాయనా ఆవేశపడకు, అసలే నీ ఒంట్లో బాగలేదు. డాక్టర్ కాడికి వెళ్ళమంటే వెళ్ళవు, రేపు ఎలాగైనా డాక్టర్ దగ్గరికి వెళ్దు.
0: అవును నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నువ్వు ఏళం పట్టుకెళ్తూ కానీ అందుకే కదా నన్ను రేపు వెళ్ళమంటున్నావు.
3: పెద్ద మనిషిని గద్దె మీద కూకోబెడితే అద్దెని పసుపు అంతా ఒక్కడే రాసుకుంటాను అన్నాడట. డాక్టర్ కడుకొద్దులే, ఏళం పాట కాడికి వెళ్ళు, బేగ తగ్గిపోద్ది రోగం.
0: పోన్లేమ్మా కోడలు పిల్ల, రోగం తగ్గకపోతే నేను మీకే మంచిది, మామే పోతాము.
3: నారాయణ అన్న తప్పేనా దేవుడు ఇంట్లో? అదిగో ఇంటి ముందు టాక్టర్ ఏనప్ప గజ్జలు తెల్ల కూకుంది, దానికి 4 నెలలు అద్దె దొరికితే బ్యాంకీకి అసలు వడ్డీ కట్టనా? దానికి అడ్డేనా అంతనం అంతే, అది తప్పేనేటి?
0: అది కాదు తల్లే, 4 నెలలు మనకు అద్దె డబ్బులు అనుకుంటున్నావు కానీ 4 కాలాల పాటు ఊరికి నీటి సొక్కలు, పొలాలకి కాలవాధారం ఉండాలని చూడవేమి.
2: ఊరందరూ అలాగే అంటున్నారా?
0: ఏమంటున్నదో, ఆ పెద్ద మనుషులు అడిగారా వద్దర్రా అంటే ఇన్నారా?
2: ఇలాగే వాళ్ళు గ్రామ పెద్దలే, వాళ్ళు ఊరికి ఏవో డెవలప్మెంట్ చేసి చూపలా?
3: కొండలో ఉండనీయుడు, కుక్కలకి అయినీయుడు ముసలోడు.
2: నువ్వు నోర్మి.
3: నాకేళ మధ్యన మీ తండ్రి కొడుకులు తేల్చుకోండి.
4: ఓ నాయన, ఓ నాయన వెంకటనాయుడు, నువ్వు పల్లకు, నువ్వు పల్లకు. అవునమ్మా, ఇదేటి వారసత్వ పాస్త తండ్రి కొడుకులు తగువులాడడానికి?
2: అమ్మా
4: నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఇదిగో ఇదిగో అమ్మా, నువ్వు ఆసుపత్రికి వెళ్దువు.
0: వారసత్వ ఆస్తి అయితే వదిలేద్దునే, ఊరుమ్మడి ఆస్తి, ఊరుమ్మడి భవిష్యత్తు, అది చెడగొడతా ఉంటే చూసుకోదు.
2: ఏడు చెడగొడుతున్నారు? ఏట్లో నిసక్కెల గింజుకుంటావేటి? ఏదో ఇన్నాళ్ళకి దానికి విలువ వచ్చింది కానీ ఎవడికి కావాలా ఇసుక?
0: ఇసుక ఇసుక విలువ మీకేడు తెలుసర్రా? ఇసుకే పోతే తాగడానికి నీళ్లు దొరక్క కుక్క సాగు సత్తారు, చెరువులంటికి చెంబు నీళ్ళు అక్కవు. ఇసుక తోడిస్తే ఏరు పల్లమైపోయి కాలువలు మిరువైపోతాయి.
3: మరే కాలువల కింద మాన్యాలు ఉన్నాయి మనకి, అవి ఎండిపోతాయి.
2: కాలువలు లేకపోతే బోర్లు తవ్వుకుంటారు. బోరవ కాలం కాదు నాయన, నీటికి చెరువులు కాలువలు అక్కర్లేదు.
0: అక్కర్లేదా?
4: అయినా నీకెందుకుమా, అసలే నీ ఒంట్లో నిమ్మనంగా లేదు, నువ్వు పల్లకో.
2: మన ఇంటి పరిస్థితి కూడా చూడు నాయన, పంటలా వర్షాలు లేక పాడైపోయినాయి. పోనీ ట్రాక్టర్ అద్దెలేనా దొరికితే ఇల్లు గడుస్తుంది కదా. పిల్ల జల్ల ముసలి ముతక ఇల్లు పిల్లాదికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించు.
0: మా ముత్తాత ఈ ఊరికి 2 చెరువులు తవ్వించినాడు తాతయ్య, ఆ 2 చెరువులకి నది నీళ్ళు ఎక్కేటట్టు కాలువలు తవ్వించినాడు.
4: నువ్వు కూడా ఊరికి మంచినీటి నుయ్యలు తవ్వించినావు, ఈదులకి రోడ్లు వేసినావు, ఊరు చుట్టూ తోటలు వేసినావు, ఈ ఊరికే కలత ఇచ్చినావు.
3: తాతలు నా నేతలు తాగారు, ఇప్పుడు మా మూతులు చూడండి వాసన, సంసారం కాదు. చూడండి చూడండి.
1: ఇదిగో అమ్మి, నీకా ఎకసక్కలే వద్దంటున్నాను. అమ్మి చిన్నది, కమ్మి పెద్దది, కబుర్లు ఆడక కోడలు పిల్ల. ఇదిగో తలకి సరిపడా సొంపత చుట్టు.
2: లేకపోతే ఏంటమ్మా, ఎప్పుడో ఏదో చేసామంటే ఎలాగా? ఎవరిప్పుడు నది నీటికి నదిలో నిసక్కి ఏడుస్తుండ్రు, కరెంటు మోటార్ ఇట్టి కాలం గడిపేస్తుండ్రు.
5: ఏట్రా గొడవ?
2: అది కాదు నరసింహమ్మ, ఇసుక ఏలంపాడ కోసం ఊరి పంచాయతీ బోర్డు నిర్ణయం చేస్తే కాదనేటానికి ఈయనెవరు?
5: అలాగంటే వేట్రా అబ్బాయి, ఆయన కానీ నాను కానీ అభివృద్ధి కమిటీ మెంబర్లు కావా? మాకు హక్కునేదా?
2: లేదు, ఎప్పుడో పోయింది. మీరు ఇక ఏ కమిటీ మెంబర్లు కాదు, మిమ్మల్ని తీసేసినారు.
5: అనుకున్నంత అయిందన్నమాట. ఓన్లే రామకృష్ణ అనుకుంటాను. రావు నాయుడు ఊరుకో, మనకెందుకు? మంచిది కాదర్రా అన్నాం, విన్నారు కాదు వాళ్ళ కర్మ. ఏ పోనిద్దు, ఎలాగూ కమిటీలోని తీసేశారట కదా.
0: నర్సయ్యా ఒక మాట అన్నాము అంతే, దానికోసం నిలబడి సవ్వాలా అంతే, లేకపోతే మనిషికి ఇరువేటి. అరే అందరు వినండి, ఈ ఊరు నాది, ఈ ఏరు నాది, ఈ చెరువు నాది, శలకు నాది, ఈ గాలి నేల మన్ను మషేడం నాది నాది, ఈ నా పంచపేణాలు.
2: నాయనా నాయనా నాయనా, నీ బాగుండలేదు, ముందు నువ్వు ఆసుపత్రికి వెళ్ళు. ఇగో ఈ డబ్బులుంచు, ఇదిగో ఎల్లప్పుడు నా మీద ఒట్టే, ఇదిగో ఎందుకు ఉంచు.

0: అప్పండే ఒరే జగ్గ, రావాల్సినంతా వచ్చినారు, ఇంకేళం పడ మొదట.
1: ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకు ఎన్నవించుకునేది ఏంటంటే ఇసుక యాలం పాట మొదలెడుతున్నారు.
2: ప్రజలారా, మన గ్రామ ఆస్తికి సంబంధించిన నది ఇసుకను ఏలం వేసి ఆ వచ్చే ఆదాయంతో మన ఊరికి మంచినీటి కుళాయిలు పెట్టదలిసాం. వేలం ఎవరైనా ఎంతకైనా పాడొచ్చు. ముందుగా దేవుడు పాట 25,000. సెక్రటరీ మొదలెట్టు.
3: దేవుడు పాట 25,000. దేవుడు పాట 25,000.
4: నాది 26,000.
3: గురునాథం గారి పాట 26,000. గురునాథం గారి పాట 26,000. మాలక్ష్మి గారి పాట 50,000.
4: నాది 75,000.
3: గురునాథం గారి పాట 75,000.
4: నాది 100,000.
3: జగదీష్ గారి పాట 100,000.
4: నాది 100,500.
3: గురునాథం గారి పాట 150,000.
5: 200,000.
3: మహాలక్ష్మి గారి పాట 200,000.
4: నాదైతే 250,000.
3: గురునాథం గారి పాట 200,000. మహాలక్ష్మి గారి పాట 300,000.
4: నాది 400,000.
3: గురునాథం గారి పాట 400,000.
4: నా పాట 500,000.
3: జగదీష్ గారి పాట 500,000. ఒకటోసారి 500,000, రెండోసారి
4: మధ్యలో ఎత్తనవాడు
6: రావు.
7: ఒరే నాయనలారా, ఇసుక తీసేస్తే ఎంత నష్టమో చూడరేమర్రా. నోట్ల కట్టలు కుళాయి కొట్టాలంటారే కానీ కొన్నాళ్ళకి అసలు నదిలో నీళ్లు ఉండవర్రా. ఏలం పాట పాడుకున్నాడు, పట్టణంలో ఆర్డర్లు సంపాదించి ఊడ్చి ఊడ్చి ఎత్తుకుపోతాడు ఇసుకని. గండశీలలు మిగులుతాయి. ఇప్పటికే ఏడాదికి 365 రోజులు మోకాలు లోతు నీళ్లతో ఉండినది. వానాకాలంలో ఒక్క నెల తప్ప మిగిలిన రోజుల్లో నీటి చుక్క కనబడ్డనేదో.
8: పెద్ద పెద్దోడివి, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నోడివి, ఎందుకీ లేనిపోని తంటాలు. ఇసుక ఆలంపేట వద్దని ఊర్లో ఒక్కడన్నా అంటన్నాడా?
7: ఎందుకనరో, ఎందుకనరో, ఎందుకర్రా మూతులు కట్టేసుకున్నారో? ఏమర్రా చెప్పరో? ఒరే ఒరే పాపమర్రా, గొడ్డు గోదా పెట్ట చెట్టు కోటొక్క జీవరాశులు గోస తగులుతుందర్రా. మనకి పాపమర్రా, వద్దని చెప్పండర్రా.
0: ఇంకెవరే మాట చెప్పరు గారే. సెక్రటరీ ఏలంపడి గారే,
3: జగదీష్ గారి పాట 500,000. జగదీష్ గారి పాట 1,500,000. జగదీష్ గారి పాట 250,000.
7: ఆపు సెక్రటరీ బాబు, పాట ఆపండి. ఇసుక ఏలం పాట ఆపమనే ఇదిగోనండి కోర్టు వారిచ్చిన థియేటరు.

ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం పేగుముడి నాటిక విన్నారు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, సహకారం శ్రీ కె మధుసూదన్, శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మోగనోము ఈ చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం.

ఈ ద్వీపానికి దీపానివి నువ్వు, ఈ లంకకే నెలవంకవి నువ్వు. మల్లెపు వంటి రవ్వ.

తర్వాత మీరు వినబోతున్న గీతం ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం.

మీరింతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మధురిమ ఆ పాత మధురాలను వినిపించే కార్యక్రమం. ముందుగా అమెరికా అమ్మాయి ఈ చిత్రం నుండి జి ఆనంద్ ఆలాపన.

శాసనసభ పక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన రెండు కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడు ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాలలో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయులైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు.
రాష్ట్ర ప్రగతి గుర్తింపు.

0: కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6,79,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్టు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్లో న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ముఠామేస్త్రి. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర ఆలపించిన గీతం.

0: అలాగా
1: మీరింతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 గా వస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజాదర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలు ఈరోజు

0: స్వీకరించారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు రూపొందిస్తున్న కార్యాచరణను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా పవిత్రంగా నిర్వహించేందుకు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను నిన్న ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 నదీ తీర పంచాయతీలను మురుగునీటి రహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్లు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ప్లాంట్లలో శుద్ది చేసి విడుదల చేయాలన్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఆర్థికంగా లబ్ది చేకూరిందని తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో నివాసముండే శివనాగరాజు తెలియజేస్తూ,
1: మోడీ గారు ప్రధానమంత్రి అయినటికి ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి భారతదేశం దశ కూడా మారాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో ఆయన వచ్చినట్టు మరుగుదొడ్డి నిర్మించి, అలాగే ప్రతి ఇంటికి రేషన్, ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుల బాధలు తెలుసు. ఆయన బాధలు తీర్చాలని మొక్కువని దీక్షతో ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం తనకు ఎంతో ఉపయోగపడిందని నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు విష్ణువు వివరిస్తూ,
2: ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పీఎం కిసాన్ సంఘం, పీఎం కిసాన్ డబ్బులు మాకు 3 విడతలుగా పడుతున్నాయి. నేను రైతుగా చాలా ఆహ్వానించడానికి అయింది. ఇవాళ మనకి మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏకగ్రహంగా చేస్తే మేము అందరం సస్యశ్యామలం ఉంటామని మేము కోరుతున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 2029 నాటికి 3000 సీఎన్జీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
3: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. కాలుష్యం నియంత్రణ ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి, రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా, ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటుంది.

0: టైం తెలియజేసుకుంటున్నా.
1: రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1,269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ యొక్క హోటల్స్ కి, స్కూల్స్ కి, వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ఎఫ్పి పిలవటానికి సిఆర్డీ పర్మిషన్ అడగటం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అందువల్ల 29,000 మంది అర్హితులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయం.
1: పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా స్థానిక కణపాక వద్ద ఆయన ఈరోజు పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియలో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ, ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల కోసం నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు రాలీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్1 నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 6 తేదీకి మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాదర్బార్లో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: పోలీస్
5: మిస్ సీమా,
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
4: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా

0: వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే 2727244 2727288 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి కోరిన పాటను వినవచ్చు. మరి విశాఖేతరులైతే 0891 ఎస్టీడీ కోడ్ను జత చేసి 2727244 2727288 ఈ నెంబర్లకి ఫోన్ చేసి హలో బాగున్నారా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి కార్యక్రమంలో తొలి శ్రోత హలో.
1: హలో నమస్తే సార్జీ.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
1: హలో
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? చెప్పండి సూర్యకుమారి గారు, మరి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: సత్యానికి న్యాయం జరిగే సంబరములా సాంగ్ అండి.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుందండి.
1: 90 సంవత్సరాలు జరుపుకున్నీ అందరికీ కూడా.
0: ఓకేనండి, ధన్యవాదాలు. మరి శ్రోత కోరిన ఈ పాట

0: హలో
1: హలో,
0: హలో బాగున్నారా? కార్యక్రమానికి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నిరీష.
0: ఓకే నిరీష, ఏ పాట వినిపించమంటారు?
1: పెళ్లి సినిమాలోని జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సాంగ్ ప్లే చేయండి.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది.

0: హలో
1: హలో, బాగున్నారండి?
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి ఫోన్ చేశారు, మీరు బాగున్నారండి?
1: సూపర్ గున్నానండి.
0: ఓకే అండి, చెప్పండి. మరి మీకు ఎవరు మాట్లాడుతున్నారు, ఏ పాట వినిపించుకుంటారు?
1: సుమలత్ సార్, కాకర్లో నుంచి.
0: ఓకేనండి, సుమలత గారు, ఏ పాట కావాలమ్మా?
1: బుబ్లి రాజా సినిమాలోని కన్యాకుమారి కనబడగా దారి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుందండి. మరి శ్రోతలు, హలో, బాగున్నారా కార్యక్రమంలో?

పాల్గొనేందుకు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2727244, మరో నెంబర్ 2727288. విశాఖేతరులైతే 0891. ఎస్టీడి కోడ్ను జతచేసి 2727244, 2727288 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి హలో బాగున్నారా కార్యక్రమంలో పాల్గొవచ్చు. మరి శ్రోత కోరిన పాట మీకోసం.

0: హలో
1: హలో,
0: హలో బాగున్నారా? కార్యక్రమానికి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నా పేరు నిత్య సంతోష్ని.
0: ఓకే
1: వ్యాపారం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే చెప్పండి, మరి మీకు ఏ పాటగా వినిపించమంటారు?
1: మనసారా సినిమా నుంచి ఓ పిచ్చి ప్రేమ పాటగా.
0: ఓకేనండి, మరి మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు
0: చెప్పండి.
1: చలిచల పద్మావతి, విజయనగరానికి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి, చెప్పండి. మరి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: జగదేక్ వీరుని కథలని మంచి పాట వస్తాయి.
0: ఓకేనండి, జగదేక్ వీరుని కథ చిత్రం నుండి మంచి పాట వస్తుంది మీకోసం.
1: నమస్తే, ఉంటామండి.
0: నమస్తే అండి.

0: హలో,
1: హలో సార్, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు వాణి అండి. నేను శివగాయత్రి నగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి.
1: బాగున్నారా సార్?
0: బాగున్నానండి. మరి ఏ పాట వినిపించమంటారండి మీకోసం?
1: నాకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ నుంచి అమ్మనే అయ్యానురా నీ రాకతో ఆ పాట
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది.

మీరింతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో హలో బాగున్నారా కార్యక్రమాన్ని విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: इसी के साथ आज के इस कार्यक्रम का समय समाप्त होता है। अपनी दोस्त सरोजनी को आज्ञा दीजिए। नमस्कार।
1: మీరింతవరకు సైనిక మాధురి సైనిక సోదరుల కోసం హిందీ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపు వాద్య సంగీతం వింటారు.

విరామ సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:10 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 967 కిలో హెర్ట్జ్ పై సాయంత్రం 5 గంటలకు తర్వాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలకు వస్తుంది. 323.6 మీటర్స్ అనగా 925 కిలోహెచ్పై మీడియం వేవ్ సాయంత్రం ప్రసారం ప్రారంభం. ముందుగా యువవాణి

ముందుగా ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. ఈరోజు అంశం, యువత బాధ్యతాయుతంగా ఉంటేనే దేశం ఉన్నతంగా ఉంటుంది. మరి యువత వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర తల్లిదండ్రులది. ఈ కాలంలో అధిక శాతం తల్లిదండ్రులు పిల్లల్ని సరైన దారిలో నడిపించడం కన్నా సంపాదించే దారుల్లో పరిగెత్తించడంపైనే దృష్టి పెడుతున్నారు. కాబట్టి పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మాట తీరు, ప్రవర్తన ఎలా ఉంటున్నాయి, ఇష్టాయిష్టాలు ఏంటి, ఇలాంటివి ముఖ్యం కాదు. టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారా లేదా అని మాత్రమే చూస్తున్నారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం ఉందాం. నాని చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు.

తర్వాత యువత బాధ్యతాయుతంగా ఉంటేనే దేశం ఉన్నతంగా ఉంటుంది. మరి యువత ప్రభావం చేయడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే. యువత మనసులోని అజ్ఞానంధకారాన్ని జ్ఞానమనే వెలుగుతో సరిచేసేవారే గురువులు. గురువు అనగానే ఒక గౌరవప్రదమైన భక్తిపూర్వకంగా కళ్ళ ముందు కదు.

ఆడుతుంది. బుజ్జగింపు, మందలింపు, అవసరమైతే దండింపు చేయగల ఒక గంభీర నిశ్చల స్వరూపం గురువు. ఆయన జ్ఞాన తేజస్సుతో ప్రకాశించే తేజోమూర్తిగా సాక్షాత్కారమవుతారు. కానీ చదువుల్లో ఫెయిల్ అయినా పాస్ అయినా వారిని విజయం దిశగా తీర్చిదిద్దడంలో గురువు పాత్ర ఉన్నతమైనది. చదువులతో ఉన్నతమైన లక్ష్యాలను జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం, దేశభక్తిని పెంచుకుంటూ తన ఉన్నతమైన లక్ష్యాలను అందుకునే విధంగా యువత ముందుకు సాగాలి. తర్వాత ఒక చిత్రగీతం, విశ్వరూపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వింటారు.

తర్వాత యువత బాధ్యతాయుతంగా ఉంటేనే ఏ దేశ పురోగతి అయినా ఆ దేశ యువతపైనే ఆధారపడి ఉంటుంది. సమాజంలో యువత శక్తి, సృజనాత్మకత, మార్పులకు చిహ్నం. యువత దేశానికి వెన్నెముక. నేటి యువత సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో క్రియాశీలత పాత్ర పోషిస్తూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం ఉందా, మాస్టర్ చిత్రం నుంచి. కె కృష్ణరాజ్, రాజేష్ చంద్రబోష్ పాడిన పాట వింటారు.

0: వాణిజ్య ప్రకటన వింటారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా

0: బస్సులో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: యువానిలో ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్న దేశాలలో భారతదేశం ముందుంది. యువత నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ, స్టార్టప్ల ద్వారా ఆర్థిక అభివృద్ధి బాటలు వేస్తున్నారు. యువశక్తిని మించిన శక్తి మరొకటి లేదు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా యువత తమలోని అపారమైన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఉపయోగించి ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి చెయ్యాలి. యువత అంకితభావంతో, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే దేశ సంక్షేమం సాగుతుంది. చిత్రగీతం అందాం. రాజా చిత్రం నుంచి కేఎస్ చిత్ర మనోపాండ పాట అంటారు.

0: యువత బాధ్యతాయుతంగా ఉంటేనే దేశం ఉన్నతంగా ఉంటుంది. మరి ఈనాటి కార్యక్రమంలో యువవాణిలో ఒక వాణిజ్య ప్రకటన అందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక యువవాణిలో నేటి యువత మూఢనమ్మకాలు, అవినీతి, వివక్ష వంటి సామాజిక రుగ్మతలను రూపమాపడంలో ముందుంటున్నారు. స్త్రీ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, విద్యపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉండాలి. అలాగే యువతలో సేవా దృక్పథం ఎంతో అవసరం. రక్తదాన శిబిరాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక సేవ చేయడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మనందరి బాధ్యత. దేశాభివృద్ధిలో, పురోగతిలో యువత కీలక పాత్ర పోషిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఒక చిత్రం అందాం. బాయ్స్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ సాధన సర్గం పాడిన పాట వింటారు.

0: వాణిజ్య ప్రకటన అంటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇంతవరకు యువాని యువత బాధ్యతాయుతంగా ఉంటేనే దేశం ఉన్నతంగా ఉంటుంది అన్నాడు. మరి యువ అనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి సంధ్యా రాగాలు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా జెంటిల్మెన్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాండు పాట వింటారు.

తరువాత ప్రేమ కథ చిత్రం నుంచి రాజేష్ కృష్ణన్, అనురాధ శ్రీరామ్ పాండ్ పాట యుగళగీతం అంటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత బొంబాయి చిత్రం నుంచి హరిహరన్, కెఎస్ చిత్రపాండ యుగల గీతం వింటారు.

చివరగా రాజకుమారుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్రపాండ యుగల గీతం అంటారు.

మీరు ఇంతవరకు సంధ్యా రాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు ఈరోజు కార్యక్రమాల వివరాలు వింటారు. 6 గంటలకు సమాచారవాణి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 6:30 సాయం సమయంలో ముందుగా గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీ రజనీష్ తివారీ గారి స్వీయ కవితలు వింటారు. తరువాత వికాసంలో ఈరోజు అంశం అంత్యోదయ అన్న యోజన గురించి. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి రచయిత శ్రోత శ్రీ బివి అప్పారావు గారి ఆకాశవాణితో వారి అనుబంధం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 90 వసంతాల ఆకాశవాణితో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ నాయక్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం. తర్వాత కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం తోటల పెంపకం గురించి ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. 7:45 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. తర్వాత రాత్రి 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం, స్మితా మోకేష్ గానం కాయల్, ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసార విశేషాలు.

తర్వాత ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్.

సమాచార వాణి. ముందుగా వాతావరణ వివరాలు వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 74% నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 63%గా నమోదైంది. ఇక స్థానిక వాతావరణం. అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడవచ్చునని వాతావరణ కేంద్రం తెలియపరుస్తున్నారు. ఆంధ్ర కోస్త తీరంలో చేపలు పట్టే వారికి రాగల 5 రోజులలో వాతావరణ సూచనలు ఏమీ లేవని తెలియపరిచారు. వాతావరణ వివరాలు విన్నారు.

ఇప్పుడు ఒక చిత్రగీతం అంటారు, రాక్షసుడు చిత్రం నుంచి ఎస్ జానకి పాండు పాట.

0: Open tournament. The Indian pair defeated world number one South Korea's Do Seo Seung-jae and Kim Won-ho 21-19-21-18 in the semi-final today. In the mixed doubles, India's Dhruv Kapila and Tanisha Krasto lost to Japan's Sayaka Hobara and Yuichi Shimogami 16-21-21-17-13-21 in the semi-final today. Union Minister for Youth Affairs and Sports Dr. Mansukh Mandavia and Meghalaya Chief Minister Conrad K. Sangma today inaugurated the Integrated Hospitality and Sports Complex at JN Sports Complex in Polo, Shillong. And with that, we end this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 విద్యుత్ బస్ సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోన మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన ఆయన అత్యాధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ, స్టెరిలైజేషన్, 3D ప్రింటింగ్, శస్త్రచికిత్స పరికరాలు, అధునాతన బయోమెటీరియల్స్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఏఎంటీజెడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్స్ రంగం అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. టెక్నికల్ టెక్స్టైల్స్ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరామని చెప్పారు. మహిళా సాధికారిత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కొండవీడి సమీపంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఈరోజు సందర్శించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించిన ఆయన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునే విధంగా మరిన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇండోర్ మోడల్లో చెత్తను వేరు చేసేలా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి నది నుంచి వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ తయారీకి ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్పాదకత పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఖరీఫ్ 2026 విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పార్వతీపురంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఖరీఫ్ 2026కు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే పచ్చి రొట్టె ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. జీలుగా, కట్టె జనుము, పిల్లిపెసర విత్తనాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజిన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో మొత్తం 8100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎండిఎస్ కిట్లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఆధునికీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దశల వారీగా విద్యుత్ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్ధమైందని, తొలి దశలో 700

0: ఈవీ బస్సులు 2 నెలల్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయింపు జరిగిందని, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని, గోదావరి పుష్కరాలకు గోదావరి అనే పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న మంత్రి, పీపీపీ విధానంలో డిపోల ఆధునికీకరణ చేపడతామని పేర్కొంటూ,
1: గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సు గా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. ముఖ్యంగా 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. బస్సులు కూడా
0: వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో దేశ ప్రజలతో తన భావాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖ నగరానికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల విలువైన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన దిశా సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగర వ్యాప్తంగా బల్క్, సెమీ బల్క్ వాటర్ సప్లై వ్యవస్థల అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలియజేశారు. పెరుగుతోన్న నగర జనాభా దృష్ట్యా భవిష్యత్ సమస్యలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా నగరాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణతో కూడిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని శ్రీభరత్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 12 సంవత్సరాల్లో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతతో కూడిన కొత్త శకాన్ని దేశం చూస్తోందని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. బలమైన నాయకత్వం ఉంటే సుపరిపాలన సాధ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు. గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం సిద్ధాంతంతో గత 12 ఏళ్లుగా అభివృద్ధి వేగాన్ని పెంచారన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 81 కోట్లకు పైగా పేద ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఆహార కొరత లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిందని కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశల వారీగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రేపు జరగనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలిపిరి రోడ్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడల వరకు జరిగిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడల వద్ద మానవహారం నిర్వహించి పొగాకు నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నైరుతి ఋతుపవనాలు రానున్న 4-5 రోజుల్లో అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. అలాగే ఈశాన్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని తెలియజేశారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు పొగాకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 విద్యుత్ బస్సు సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తం శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయకదళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. మ్యామారస్య రాష్ట్రపతిః మిన్ ఆంగ్ లైన్ ఇత్యసౌ అద్య పంచదివసీయ భారతయాత్రాయై బిహారస్య గయాం సంప్రాప్తః. తేన మహాబోధిమందిరస్య దర్శనం కృతం. ఋతువిజ్ఞానవిభాగేన ఉక్తం యత్ వాయుమండలీయ పరిస్థితిభిః అనుమీయతే యత్ దక్షిణపశ్చిమ ప్రావిట్ ఆగామిషు చతుర్పంచ దినేషు కేరళస్య తమిళనాడోః చ కతిపయ భాగేషు ఆగమిష్యతి. అమెరికాయాః రక్షామంత్రి పీట్ హెగ్సేత్ ఇత్యసౌ అవోచత్ యత్ యది సందేహ ప్రయాసాః విఫలాః భవిష్యంతి చేత్ అమెరికాయాః సేనా ఇరానం విరుద్ధ్య సైన్య కార్యాచరణం విధాతుం పూర్ణరూపేణ సన్నద్ధా వర్తతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగపూర్ ఓపెన్ టూర్నమెంట్ ఇతి స్పర్ధాయాం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలం నిర్ణాయకచక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయకదళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. నివర్తమాన ముఖ్యమంత్రిణః సిద్ధరామయ్యవర్యస్య త్యాగపత్రం రాజ్యపాలేన థావర్చంద్ గెహ్లోతేన పూర్వమేవ స్వీకృతం. ఉపవేశనస్య అనంతరం అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ ఇత్యస్య సచివః రణదీప్ సింగ్ సుర్జేవాలా వార్తాహరాన్ సంబోధయిష్యతి. అస్మాకం వార్తాహరేణ సూచితం యత్ అస్మిన్ ఉపవేశనే డీకే శివకుమారః ఔపచారికరూపేణ విధాయకదళస్య నేత చయనితో భవిష్యతి. ఇతః పూర్వం అపి డీకే శివకుమారః రాజ్యపాలం అమిలత్. ఉపవేశనస్య అనంతరం ప్రశాసనస్య రచనాయై అపి సః రాజ్యపాలాయ ప్రతివేదనం దాస్యతి. ఇలెక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవః అద్య నోయిడాయాః సూరజ్పురస్థితస్య లోహుమ్ ఇతి సమవాయస్య భ్రమణం అకరోత్. అయం సమవాయః మహత్వపూర్ణఖనినాం ఉన్నతసామగ్రీణాం చ ఉత్పాదనం విదధాతి. అత్రావసరె శ్రీవైష్ణవః అవోచత్ యత్ లిథియం బ్యాటరీ స్థాయిచుంబక్ ఇత్యేతౌ ఆధునికప్రౌద్యోగిక్యాం మహత్వపూర్ణాం భూమికాం నిభాలయతః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః పరికల్పనా వర్తతే యత్ ఏతేషాం నిర్మాణం భారతే స్యాత్. ఏతేషాం ప్రౌద్యోగిక్యః వికాసః స్వదేశస్తరే భవేత్. శ్రీవైష్ణవేన ఉక్తం యత్ అస్యాః పరికల్పనాయాః అనురూపం లోహుం నామకేన సమవాయేన సఫలతాపూర్వకం జటిల ప్రౌద్యోగికీ వికసితా.
2: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
1: మ్యామారస్య రాష్ట్రపతి మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యసౌ అద్య పంచదివసీయ భారతయాత్రాయై బిహారస్య గయాం సంప్రాప్తః. తేన బోధగయాస్థితస్య విశ్వప్రసిద్ధస్య మహాబోధిమందిరస్య దర్శనం విహితం. రాష్ట్రపతినా తత్ర బోధివృక్షస్య అధః ప్రార్థనా అపి కృతా. అత్రావసరే మ్యామారస్య రాష్ట్రపతినా బకరావుర్ స్థితి ఐతిహాసికే సుజాతా మందిరి శిరం నత్వా బోధగయాస్థితస్య బర్మీమఠస్య యాత్రా కృతా. రాష్ట్రపతినా సహ వరిష్ఠాధికారిణః బౌద్ధప్రతినిధయః ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలం అపి అవర్తత. సంస్కృతవార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి.

0: సాత్విక్ సాయి రాజ్ రెంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోహు యుగలం నిర్ణాయకచక్రే ప్రవిష్టం. ఉపాంత్యచక్రే భారతీయ దళేన దక్షిణ కొరియా దళం పరాజితం. మహిళానాం అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడాయాం అద్య భారత్ ఇంగ్లండ్ దళయోః ద్వితీయా వింశతిం ప్రతి వింశతి స్పర్ధా భవిష్యతి. ఇయం స్పర్ధా బ్రిస్టల్ నగరే భవిష్యతి. భారతీయ సమయానుసారేణ సాయం 7:00 స్పర్ధా ఆరప్స్యతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: సాయం సమయంలో ముందుగా గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీ రజేష్ తివారి గారి స్వీయ కవితలు వింటారు.
4: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హై. ప్రస్తుత హై హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ ఆప్ సునేంగే శ్రీ రజనీష్ తివారి సే ఉన్కే లిఖి కుచ్ కవితాయే.
5: మేరీ పహలీ కవితా కా శీర్షక్ హై నిశబ్ద మరణ. शोर भरे रास्तों से गुजर रहा हूँ, शोर भरे रास्तों से गुजर रहा हूँ, अंदर ही अंदर कहीं से मर रहा हूँ. कभी सूरज की तलब थी मुझको, कभी सूरज की तलब थी मुझको, अब तो रोशनी से भी डर रहा हूँ. शोर भरे रास्तों से गुजर रहा हूँ, अंदर ही अंदर कहीं से मर रहा हूँ. सो जाऊँ मैं कभी बेफिक्र होकर, सो जाऊं कभी मैं बेफिक्र होकर, इस चाह में जागता रात भर रहा हूं. जो पढ़कर भी समझ न आई, जो पढ़कर भी समझ न आई, जमाने के लिए वह खबर रहा हूं. एक मंजिल की तलाश थी मुझको, एक मंजिल की तलाश थी मुझको, अब तक तो बस रहबर रहा हूं. जिन्होंने मुझसे ही थे आदाद सीखे, जिन्होंने मुझसे ही थे आदाद सीखे, वही अब कहते हैं कि मैं सिफर रहा हूँ, वही कहते हैं कि अब मैं सिफर रहा हूँ. मेरी अगली कविता का शीर्षक है गीत सुहाने लिखने दो. मुझको तुम कुछ गीत सुहाने लिखने दो, कुछ पल अपने कुछ बेगाने लिखने दो. भूल चुकी थी आँखें भी दिन ख्वाबों को, भूल चुकी थी आँखें भी जिन ख्वाबों को, क्यों कर आज अचानक से वह याद आए. जिन्होंने चाहत मेरी कभी ठुकराई थी, करने वफा की वह मुझसे फरियाद आए. उनके सारे अजब फसाने लिखने दो, मुझको तुम कुछ गीत सुहाने लिखने दो. उमड़ घुमड़ वह यादें मुझको बांध रहीं, उमड़ घुमड़ वह यादें मुझको बांध रहीं, जिनका दामन छोड़ कभी मैं आगे चला. वक्त के दरिये में बस बहता गया था मैं, वक्त के दरिये में बस बहता गया था मैं, फूलों ने जब छोड़ दिया कांटों में पला. अब मुझको तुम सपन पुराने लिखने दो, मुझको तुम कुछ गीत सुहाने लिखने दो. जो मूरत इस दिल में कभी समाई थी, जो मूरत इस दिल में कभी समाई थी, जिसके सजदे हमने किए थे नैनों से, जिन्होंने हमारे मन को था बेचैन किया, जिन्होंने हमारे मन को था बेचैन किया, शक्कर से मीठे अपने उन बैनों से, वह उलझाते ताने बाने लिखने दो, मुझको तुम कुछ गीत सुहाने लिखने दो. मेरी अगली कविता का शीर्षक है धन्य हुई जयमाला. यह कविता पति और पत्नी के बीच के मधुर प्रेम को परिभाषित करती है, जो प्रेम जयमाला के से शुरू होता है. जयमाला यानी कि पति और पत्नी के बीच का प्रथम परिचय. जब मुस्काते नैनों से तुमने मुझ पर जादू डाला, जब मुस्काते नैनों से तुमने मुझ पर जादू डाला, तब पुष्पों का खिलना हुआ सफल और धन्य हुई थी जयमाला. वह रात भी कितनी अनूठी थी जब जाग उठे थे मधुर सपने, वह रात भी कितनी अनूठी थी जब जाग उठे थे मधुर सपने, जब भीड़ से घिरे हुए थे हम, पर दूर चले थे मन

0: फुरते रैन बसेरे। रिक्शे वाले गिनते उस रोज की कमाई, कहीं कोई कराहे छूकर अपनी बिवाई। दांतों का किटकिटाना बेचैन कर रहा है, कोई फकीर बैठा चिलम ही भर रहा है। खुसर फुसर से भरे हैं अनजानों के यह डेरे, क्या चित्र खींचते हैं ठिठुरते रैन बसेरे। कोई तो ऊंघता है, कोई सिहरता जागे, कल की फिक्र में ही किसी की रात भागे। किसी की नींद टूटे जब कोई ऊंचा बोले, कोई अपनी पॉकेट संभाल कर टटोले। कुल्ला करता है कोई उठकर मुंह अंधेरे, क्या चित्र खींचते हैं ठिठुरते रैन बसेरे। सुबह जो पास आती बढ़ जाती है तब हलचल, सुबह जो पास आती बढ़ जाती है तब हलचल। उठना बड़ा है मुश्किल पर है नहीं कोई हल। फिर से रोटी का संकट खड़ा मुखबाए, फिर से रोटी का संकट खड़ा मुखबाए। ठंड हो चाहे जितनी पेट को कौन मनाए। कोहरे से लिपटी भोर है दिखता नहीं उजाला, इसी में जाना होगा पस जाएगा नटाला। चल पड़ते हैं बदकिस्मत करने को अपने फेरे, क्या चित्र खींचते हैं ठिठुरते रैन बसेरे। क्या चित्र खींचते हैं ठिठुरते रैन बसेरे।
1: अभी आप सुन रहे थे श्री रजनीश तिवारी से उनकी लिखी कुछ कविताएं। इसी के साथ आज का गुंजन कार्यक्रम यहीं समाप्त होता है। अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए।
2: మీరింతవరకు గుంజన్ హిందీ కార్యక్రమం విన్నారు. తర్వాత వికాసం. ఈరోజు అంశం అంత్యోదయ అన్న యోజన గురించి అంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకాన్ని 2000 ప్రారంభించారు. దీని ద్వారా అతి తక్కువ ధరలకు పేదలకు బియ్యం గోధుమలు అందిస్తారు. 2003 ఈ పథకాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రభుత్వం పేదరికంలో అత్యంత అల్పులుగా ఉన్న పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన పథకం. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల అత్యంత తక్కువ ధరకు సబ్సిడీపై ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. వీటి ప్రయోజనాలు: అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి నెల 35 కిలోల ఆహార ధాన్యం, బియ్యం లేదా గోధుమలు అందిస్తారు. ప్రతి నెల కిలో బియ్యం 3 రూపాయలు, గోధుమలు కిలో 2 రూపాయలు చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లబ్ధిదారులకు ప్రత్యేకంగా గులాబీ రంగు రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈ పథకం పొందడానికి కుటుంబాలకు కావలసిన అర్హతలు: స్థిరమైన ఆదాయం లేని నిరుపేదలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, శారీరక వైకల్యం గల దివ్యాంగులు అర్హులు. అలాగే ఎలాంటి ఆధారం లేని పేద కుటుంబాలు అర్హులు. ఈనాటి వికాసంలో అంత్యోదయ అన్న యోజన గురించి విన్నారు. ముందుగా ఒక ప్రకటన వింటారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నా ఆటోగ్రాఫ్ నుంచి కేఎస్ చిత్రపాండి పాట వింటారు.

ను ఆకాశవాణి కేంద్రం ప్రారంభమై 90 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేళ దాదాపు 58 ఏళ్ల ఈ కేంద్రం ప్రసారాలతో ప్రగాఢమైన అనుబంధం ఉన్నటువంటి శ్రోతగా భవదీయుడు బివి అప్పారావు, రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, విశాఖపట్నం. మిత్రులారా, ఈ 58 ఏళ్లలో ఆకాశవాణి ద్వారా అపురూపమైన అనుభూతి పొందిన శ్రోతలలో నేను ఒక్కడిని. సాహిత్యాభిమానిగా, సంగీతాభిమానిగా, అలాగే నాటకాభిమానిగా ఈ 3 కోణాలలో నా జ్ఞాపకాలు ఎంతో పదిలంగా నా మనసులో నిక్షిప్తమై ఉన్నాయి. ఆకాశవాణి కేంద్రం ద్వారా బాల్య దశ నుండి కూడా ఎన్నో అపురూపమైనటువంటి చలనచిత్ర గీతాలు విన్న అదృష్టవంతుణ్ణి, అలాగే సాహిత్య కార్యక్రమాలు, దిగ్దంతులైన సాహితీ శ్రేష్టల ఉపన్యాసాలు, ఆంధ్రదేశం అంతటా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాలలో కూడా విశాఖ నటకీర్తిని చాటి చెప్పినటువంటి మహనీయులందరూ వారు నటించగా ప్రసారం చేసినటువంటి నాటకాలు, నాటికలు వందలాది విన్న అదృష్టవంతుణ్ణి. విశాఖ ఉక్కు కర్మాగారం రాకముందు అగనంపూడి వద్ద ఈ కేంద్రం ఉండడం, ఈ ప్రాంత భూమిపుత్రుడిగా మాకు అదొక తీపు గుర్తు. ఒక దశాబ్దం తర్వాత విశాఖపట్నం నగరం నడిబొడ్డున సిరిపురం కేంద్రంలో మరి విజయనగరం సంస్థానాధీశులు, వితరణశీలి, మహనీయుడు విద్యాదాత, లోక్సభ పూర్వ సభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం అనూషిక మరి ధర్మకర్త అనాటి మహనీయుడు పివిజి రాజుగారు ఈ కేంద్రాన్ని ప్రారంభించినటువంటి మహత్తరమైనటువంటి సన్నివేశం, నిజమైనటువంటి మహనీయుడి చేత ప్రారంభించబడినటువంటి ఈ కేంద్రం ఈనాటికి కూడా అపురూపమైనటువంటి కార్యక్రమాలు ప్రసారం చేయడం అన్నది ఈ కేంద్రం చరిత్రలో మరుపురానిటువంటి ప్రస్థానం. అలాగే నా వంటి వారికి ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నాకు గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది, పొలం పనులు, సాయంత్రం ప్రసారమయ్యే పలిశ్రమలు, కార్యక్రమాలు ఎప్పటికీ కూడా నాకు ఒళ్ళు పులకిస్తుంది ఆ 2 కార్యక్రమాలు విన్నప్పుడు. అలాగే ఇంకొక విశేషం ఏమిటంటే రంగస్థలి కార్యక్రమం పేరిట తెలుగువారికే సొంతమైనటువంటి పద్యనాటక నటుల అమరగానాన్ని పరిచయం చేసినటువంటి చరిత్ర ఈ కేంద్రానికి ఉన్నదన్న సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత కార్యక్రమాల ద్వారా శ్రోతలకు సన్నిహితం కావాలని, ఆనందాన్ని పంచిపెట్టాలని కోరుతూ, ముఖ్యంగా ఒకనాడు ఆకాశవాణి సంచాలకులుగా ఉన్నటువంటి దేవళ్ళ బాలకృష్ణ లాంటి వారు ఈ విశాఖ నగరంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం నేను చూశాను. అలాగే నగర స్థాయిలోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సాహితీ, నాటక, సంగీతకర్తలను మరి ఆకాశవాణి కేంద్రానికి పరిచయం చేసినటువంటి స్వర్గీయ సలాది కనకారావు గారు కానీ, అలాగే ఆకాశవాణి సిబ్బందిలో నాటక కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఆనాటి ఏబి ఆనంద్ గారు కానీ, ఏవి రామారావు గారు కానీ, సివి సూర్యనారాయణ గారు కానీ, అలాగే ఆకాశవాణి ద్వారా స్థానికంగా జాతీయ స్థాయికి వార్తలు అందించినటువంటి ఒకనాటి ఆకాశవాణి వార్తా ప్రతినిధి బి నారాయణరావు గారు లాంటి పెద్దలు కానీ అనేక సంవత్సరాల పాటు విశాఖ సాహితీ రంగంతో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉన్న మరి పూర్వ సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు గారు కానీ, తర్వాత మా మిత్రులు కవి ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ బండి సత్యనారాయణ గారు, ఇటీవలే పరిచయమైనటువంటి మరి దిలీప్ రెడ్డి గారు, ఒకనాడు కాశీ విశ్వనాథ్ గారు కూడా నాకు ఎంతో మంచి సన్నిహితులుగా నేను ఉండేవాడిని. ఇటువంటి అందరితోనూ నాకు ఉన్న అనుబంధం మరి గుర్తు చేసుకుంటూ రామానుజ సూరి గారు కానీ, లేదా ద్వారం భావనారాయణరావు గారు కానీ, ఐవిఎల్ శాస్త్రి గారు లాంటి, ద్వారం విజయ లక్ష్మి గారు లాంటి ఎందరో సుప్రసిద్ధ వైదిక విద్వాంసురాలు, మల్లాప్రగడ జోగులాంబ గారు కానీ, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కోడలు ద్వారం వరదమ్మ గారు కానీ, ద్వారం వికే త్యాగరాజు కానీ, అలాగే వంకాయల నరసింహం గారు, వంకాయల వెంకటరమణమూర్తి గారు, ఇటువంటివి ఎంతోమంది శాస్త్రీయ సంగీత ప్రతిభావంతులైనటువంటి అందరితో నాకు ప్రగాఢమైన సన్నిహిత సంబంధం ఉండేదని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి శత వసంతాలను కూడా ఈ కేంద్రం జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భవదీయుడు బివి అప్పారావు, నమస్కారం.

0: చిత్రగీతం విన్నారు. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి రచయిత శ్రోత శ్రీ బివి అప్పారావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అధికారులకు, సిబ్బందికి, శ్రోతలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విశాఖపట్నం

మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి రచయిత శ్రోత శ్రీ బివి అప్పారావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం విన్నారు. తర్వాత నిరీక్షణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాండే పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సాయం సంగారం అన్నారు, వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్.

0: షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. 7:15 90 వసంతాల ఆకాశవాణితో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ నాయక్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం. తర్వాత కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం, తోటల పెంపకం గురించి ఆమెదల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం. 7:45-9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. స్మిత మోకేషి గానం కాయల్ ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసారాలు. 6:00 దేశభక్తి గీతం. ప్రళయశాల పావన ధరణి బృందగానం, రచన శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి, సంగీతం శ్రీ డి నిచ్చల్. 6:10 భక్తి రంజని, శ్రీ మయూర కవి విరచిత సూర్య శతకం. తర్వాత సన్నత గీతాలు. 6:30 చింతన బైబిల్ సూక్తులు, వ్యాఖ్యాత డాక్టర్ పి మధుబాల. 6:35 పొలం పనులు, వాన నీటి సంరక్షణ ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:15 ఈ మాసం పాట, పాట అంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపక శారద, గాయని గాయకులు శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య. 7:20 ఉదయ సమయాల్లో నేటి మాట. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం విశేషాలు వింటారు. తర్వాత స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ సమాజ సేవిక దువ్వూరి సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు వింటారు. తర్వాత 90 ఆకాశవాణి గాయని ఆచార్య శ్రీమతి కె సరస్వతి విద్యార్థిని గారు ఆకాశవాణితో వారి అనుబంధం. తర్వాత లేఖవలి, పుష్పాంజలి, సమాచారం అని వింటారు. 8:30 విజయవాడ అమరావతి సమాచార లేఖ, రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఉదయం 10:20 90 వసంతాల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం. పులిస్వారి నాటకం రచన శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. 10:50 మంకీ బాత్ 134వ సంచిక. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మంకీ బాత్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. తర్వాత మంకీ బాత్ ప్రసారానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. అనంతరం గౌరవ ప్రధాని మంకీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం రాత్రి 8:00 హైదరాబాద్ కేంద్రం నుంచి పునఃప్రసారం అవుతుంది. ఇక 12:40 భక్తి సంగీతం, శ్రీ హెచ్ జయసూర్య గానం, శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. ఇక 5:00 ఇక సాయంత్ర ప్రసారాల్లో 5:00 ఇవ్వాలి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యా రాగాలు, 6:00 సమాచారం అని, 6:30 సాయం సమీరం. తర్వాత 7:15 పల్లెసీమలు, 90 ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ అప్పలస్వామి గారు ఆకాశవాణితో వారి అనుబంధం. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ, శ్రీ ఏ ఎర్రయ్య కర్ణాటిక్ సాక్సోఫోన్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. తర్వాత ప్రసారం తెలుగులో, వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140 దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సీఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ ప్యారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్

0: కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యు మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్లో భారత జంట జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సిఎల్పి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ధి రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తొంభై వసంతాల ఆకాశవాణితో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ నాయక్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం.
4: ఆకాశవాణి రేడియో ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీ ముందున్నది బిఎన్ సందీప్ నాయక్, శాస్త్రవేత్త, సేజీవ భాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి, ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ వర్సిటీ. ముందుగా ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రం, భారత ప్రభుత్వం వారి చేత నిర్వహించబడుతున్నటువంటి ఆకాశవాణి 90 వసంతాలు అడుగు పెడుతున్న సందర్భంలో, జూన్8కి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ ఆకాశవాణికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా రైతుల పనులు, అదేవిధంగా రైతు పాఠశాల ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ నిరంతరం రైతుల్లో అందరికీ నేనున్నానని చొచ్చుకుంటూ వచ్చి ఆకాశవాణి నిజంగా ఆకాశవాణి వినిపించిందా అన్నట్టుగా ఎప్పటికప్పుడు రైతుల యొక్క సమాచారం, శాస్త్రవేత్తల శాస్త్రీయ సలహాలు రైతులకు చేరవేయడంలో అందరికంటే ముందున్నటువంటి ఆకాశవాణికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా తుఫాన్ల టైంలో, అధిక వర్షాల కాలంలో ఆకాశవాణి మనకి ఫోన్లు, ఇప్పుడు వచ్చేసినటువంటి సాంకేతికత ఫోన్లు, అదేవిధంగా టీవీలు పోయినా మనకి రేడియో ద్వారా ఈ ఆకాశవాణి వర్ష సూచన, అధిక వర్ష సూచన, అదేవిధంగా తుఫాను హెచ్చరికలు, ముందస్తుగా మనకి తుఫాను హెచ్చరికలు ఇవ్వడం, తద్వారా శాంతియుతమైన ప్రదేశం, అదేవిధంగా రీహాబిలిటేషన్ సెంటర్కి మనం రైతుల్ని తీసుకెళ్ళడం, అదేవిధంగా ఆ తుఫాను ద్వారా, దాని ద్వారా వచ్చే గాలిని తట్టుకోవడంలో ఎలాంటి సలహాలు, ఎలాంటి శాస్త్రీయ సలహాలు, సూచనలు అందరికీ ఇవ్వడంలో ఆకాశవాణి ఎంతో తన యొక్క పాత్ర అనిర్వచనీయం, ఎంతో ముఖ్యంగా అని చెప్పుకోవాలి. 90 సంవత్సరాల రైతు సేవలో అదేవిధంగా ఆకాశవాణి శ్రోతలు 90 సంవత్సరాలు ఆదరిస్తున్నారు. ఈ యొక్క ఘనత కేవలం ఆ భారత ప్రభుత్వంది, అదేవిధంగా ఆకాశవాణిదే కాదు, శ్రోతలది. అదేవిధంగా మాలాంటి యువ శాస్త్రవేత్తలు ఇప్పటికీ 10-15 రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు అందరూ వ్యూవర్షిప్ పెంచి ప్రోగ్రామ్ చేసినటువంటి అందరి యొక్క శ్రోతలకి, అదేవిధంగా ప్రేక్షకులకి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా.
0: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణితో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ నాయక్ గారు ఆకాశవాణితో అనుబంధం విన్నారు. తర్వాత కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం, తోటల పెంపకం గురించి ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం వింటారు.
5: ఈరోజు కుటుంబ ఆరోగ్యానికి పోషకాహార తోటల పెంపకం గురించి తెలుసుకుందాం. కుటుంబంలోని సభ్యుల ఆరోగ్యం, వారు తీసుకుంటున్న ఆహారము మరియు జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండాలి అంటే సమతుల ఆహారం అనగా ధాన్యాలు, పప్పుదినుసులతో పాటుగా కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లు తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయి. పోషకాహార నిపుణుల సూచన ప్రకారము ఒక వ్యక్తి ప్రతిరోజు 85

ఐదు గ్రాముల పండ్లు మరియు 300 గ్రాముల కూరగాయలను తన ఆహారంలో చేర్చాలి. కానీ ఈ విధంగా తీసుకోవాలంటే పెరుగుతున్న ధరల దృష్ట్యా అది అన్ని వర్గాల వారికి సాధ్యం కాదు. దీనికి సరైన పరిష్కార మార్గం ఇంటి ఆవరణలో పోషకాహార తోటను పెంచుకోవడం. పోషకాహార తోట అనగా ఇంటి పెరటిలో కానీ ఇంటి ఆవరణలో కానీ ఒక ప్రణాళికాబద్ధంగా కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్ల మొక్కలను పెంచడానికి పోషకాహార తోట అని అంటాము. పోషకాహార తోట వలన ప్రయోజనాలు ఏంటంటే, సంవత్సరం పొడవునా ఇంటిల్లపాదికి తాజా కూరగాయలు మరియు పండ్లు లభిస్తాయి. సేంద్రీయ పద్ధతిలో సాగు చేసుకుంటే రసాయన రహిత కూరగాయలు మరియు పండ్లు లభిస్తాయి. సంవత్సరం కూరగాయలు మరియు పండ్లు కొనడానికి అయ్యే ఖర్చు ఆదా చేసుకోగలడమే కాకుండా మిగిలిన కూరగాయలను అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి ఆవరణలో పోషకాహార తోట పెంచడం అనేది కుటుంబ సభ్యులకు మానసిక ఆనందాన్ని మరియు శారీరక వ్యాయామాన్ని పొందవచ్చును. పోషకాహార తోటలో పండించిన పండ్లు తాజాగా ఉండడం వలన అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. అయితే పోషకాహార తోటను పెంచే విధానం ఏమిటంటే, ముఖ్యంగా స్థలము ఎంపిక విషయంలో ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాలి. సూర్యరశ్మి తగిలి మంచినీటి సదుపాయం గల కంచె ఏర్పాటు చేసుకుంటే జంతువులు, కోళ్ళు వంటి వాటి నుండి రక్షించుకోవచ్చు. పెరటి మొక్కల పెంపకం మనం కోసం మన ఇంట్లో కాయగూరలు ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్యంగా గ్రామంలో ఇంటి వెనుక పెరటి తోటలు ఉంటాయి. కానీ ఎంతమందికి కూరగాయలు కావాలి, వాటిని పెంచేందుకు ఎంత సమయం కేటాయించాలి అనే విషయంపై పెరటి తోటల యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. పెరటి తోట సాధ్యమైనంత వరకు దీర్ఘచతురస్రాకారంగా ఉండడమే చాలా మేలు. పొడవుగా సన్నగా ఉన్న మళ్ళలో విత్తనాలు వేయడానికి, నార్లు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంటి వద్ద వంటగదికి దగ్గరగా పెరటి తోటను పెంచడం వలన వంటింటి నీటి వ్యర్థాలను మొక్కలకు అందుబాటులో ఉంచవచ్చు. దీని ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. భూమిని సిద్ధం చేయడం. ముందుగా ఒక పారు తీసుకుని 30-40 సెంటీమీటర్లు లోతుగా భూమిని తవ్వుకోవాలి. రాళ్ళు, పొదలు వగైరాలు తొలగించి 100 కిలోల మంచి పొలం నుండి తెచ్చుకున్న సేంద్రియ ఎరువులు లేదా వర్మీ కంపోస్ట్ ఎరువును వేసి మట్టిలో కలపాలి. ఆ తర్వాత గట్లు కట్టి అవసరాన్ని బట్టి మధ్యన 45 సెంటీమీటర్ల నుంచి 65 సెంటీమీటర్ల ఎడము ఉండవచ్చు. అలాగే ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. పోషకాహార తోట పెంచేటప్పుడు కాలానుగుణంగా మనకు సంవత్సరం పొడుగున అన్ని రకాల కాయగూరలు మరియు పండ్లు లభ్యమయ్యేలాగా, అంటే ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర, బచ్చలి, పాలకూర వంటివి, కూరగాయలు, వంకాయ, బెండ, టమాటా, తీగజాతి కూరగాయలు, ఆనప, దోస, గుమ్మడి, పొట్లకాయ, దుంపజాతి కూరగాయలు, క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంప, సుగంధ ద్రవ్యాలు, మిరప, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. మన చుట్టూ కొన్ని పండ్ల మొక్కలను నాటుకున్నట్లయితే అవి మనకి ఎన్నో పోషక విలువలు కలిగిన పండ్లను ఇస్తాయి. ఉదాహరణకు జామ, నిమ్మ, బొప్పాయి, సీతాఫలం, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఉసిరి వంటి మొక్కలు నాటుకునటం మంచిది. ఒకసారి నాటిన తర్వాత అవి నిత్యం మనకు ఉత్పత్తులను అందిస్తూనే ఉంటాయి. పండ్లను మన శరీర ఆరోగ్యానికి కావలసిన విటమిన్లను, ఖనిజ లవణాలను, ఆమ్లాలు, జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైములు, పీచు పదార్థము మరియు శక్తిని అందిస్తాయి. విటమిన్ల లోపం వల్ల సాధారణంగా కనిపించే రక్తహీనత, రేచీకటి, నోటిపూత, కీళ్ల నొప్పులు, చిగుళ్ళ వాపు మరియు రక్తం కారుట వంటి రుగ్మతలను అరికట్టవచ్చు. అంతేకాక సీతాఫలం, జామ, బొప్పాయి వంటి పండ్లు అధిక మోతాదులో ప్రోటీన్లు కలిగి ఉండి మన శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. అదేవిధంగా నిమ్మజాతి పండ్లు, జామ, సీతాఫలం, సపోటా మొదలైనవి శరీరంలో ఎముకల బలానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయి. అంతేకాక జామ, నిమ్మ జాతి పండ్లు, సపోటా మొదలగునవి మన జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి కలగడానికి దోహదపడే ఆమ్లాలను అందిస్తాయి. అంతేకాకుండా మనకు బొప్పాయి నుండి అధిక మోతాదులో విటమిన్ ఏ, బి లభించడమే కాక జీర్ణక్రియకు ఉపయోగపడే

ఎంజైమ్లు లభిస్తాయి. విత్తనాల ఎంపిక. ఒకసారి ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత నాణ్యమైన విత్తనాలను నాటుకోవడానికి ఎంపిక చేసుకోవాలి. నారును పెంచడం. వంగ, టమాటో, మిరప, ఉల్లి వంటి కూరగాయ విత్తనాలను నారు మడిలో కానీ లేదా ప్రోట్ ట్రేలలో నారును ముందుగా పెంచుకోవాలి. నారు మడిలో 30 నుండి 40 రోజులు పెరిగిన నారును పోషకాహార తోటలో నాటుకోవచ్చు. మొక్కలు నాటుకున్నప్పుడు పోషకాహార తోట పెంచుకోవడానికి ఎంపిక చేసుకున్న స్థలంను ముందుగా దున్నుకొని సేంద్రియ ఎరువులు లేదా వర్మీ కంపోస్టు వేపపిండి వేసి మడులను సిద్ధం చేసుకోవాలి. స్థలం బట్టి తోటకి ఒక మూల కంపోస్టు గుంతను ఏర్పాటు చేసుకుంటే సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేసుకోవచ్చు. బీర, కాకర, చిక్కుడు, ఆనప వంటి తీగజాతి మొక్కలను చుట్టూ కంచె మీద కానీ ట్రిల్లిన్ ఏర్పాటు చేసుకుని కానీ వాటిపై పెంచుకోవాలి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి దుంపజాతి కూరగాయలను గట్ల మీద పెంచుకోవచ్చు. బహువార్షిక మొక్కలైన మునగ, కరివేపాకు మొదలైన వాటిని పెరటి తోటలో ఒకవైపున నాటుకోవాలి. ఇలా నాటుకునేటప్పుడు ఈ చెట్ల యొక్క నీడ పోషకాహార స్థలంలోని ఇతర మొక్కలపై పడి సూర్యరశ్మిని అడ్డుకునేలా చేయకుండా జాగ్రత్త వహించాలి. మడిలలో కూరగాయలను పెంచుకోవడానికి ప్రణాళిక చాలా అవసరము. కూరగాయలు మరియు వాటిని నాటే సమయము, నాటు దూరమును మనం చూసుకుందాము. కూరగాయలు అయిన వంకాయ జూన్ నుండి అక్టోబర్ వరకు నాటుకోవచ్చు. వరుసకి వరుసకి మధ్య దూరము 45 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య దూరము 60 సెంటీమీటర్లు. పాలకూర నవంబర్ నుండి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. 15 సెంటీమీటర్లు, వరుసకి వరుసకి మధ్య దూరము, మొక్కకి మొక్కకి మధ్య దూరము 5 సెంటీమీటర్లు. గోంగూర జూన్ నుండి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. 30 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య దూరము, 30 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరము ఉండేటట్టు చూసుకుని దీన్ని విత్తుకోవాలి. ఆలుగడ్డ అక్టోబర్ నుండి జనవరి మాసంలో దీన్ని విత్తుకోవచ్చు. 60 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య దూరము, మొక్కకి మొక్కకి మధ్య దూరము 20 సెంటీమీటర్లు. గోరుచిక్కుడు ఫిబ్రవరి నుండి మేకు విత్తుకునేటకు మంచి అనుకూల సమయము. 45 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య దూరము, 30 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరము ఉండేటట్లు దీన్ని విత్తుకోవాలి. పచ్చిమిర్చి మే జూన్ నుండి అక్టోబర్ వరకు ఇది నాటుకోవడానికి మంచి అనుకూలమైన సమయం. నాటు దూరము వరుసకి వరుసకి మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు. ఉల్లిగడ్డ నవంబర్ నుంచి ఫిబ్రవరి దినాల్లో ఇది నాటుకునేటకు అనుకూల సమయము. వరుసకి వరుసకి మధ్య దూరము 15 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య దూరము 10 సెంటీమీటర్లు. తోటకూర జూలై నుండి ఆగస్ట్ 15 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య దూరము, 15 సెంటీమీటర్లు మొక్కకి మధ్య దూరము లేదా ఇసుకలో కలిపి వెదజల్లే పద్ధతిలో కూడా దీన్ని విత్తుకోవచ్చు. అలాగే ముల్లంగి సెప్టెంబర్ నుండి నవంబర్ మాసంలో నాటుకునేటకు అనుకూలము. 30 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య దూరం ఉండాలి. అలాగే మొక్కకి మొక్కకి మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండాలి. గోరుచిక్కుడు డిసెంబర్ నుండి ఫిబ్రవరి మాసంలో విత్తుకునేటకు అనుకూలము. 30 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య దూరము, 15 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరము ఉండాలి. బెండ ఫిబ్రవరి నుండి మే సమయంలో విత్తుకోవచ్చు. వరుసకి వరుసకి మధ్య దూరము 45 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య దూరము 20 సెంటీమీటర్లు. టమాటాలో జూన్ జులై అక్టోబర్ మాసంలో దీన్ని నాటుకోవచ్చు. 60 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య దూరం ఉండాలి, 45 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరం ఉండాలి. క్యాబేజీ అక్టోబర్ జనవరి మాసంలో నాటుకున్నటకు అనుకూలం. 45 సెంటీమీటర్లు దూరం వరుసకి వరుసకి మధ్య ఉండాలి. అలాగే 30 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరం ఉండాలి. పాలకూర ఫిబ్రవరి నుండి మే 15 సెంటీమీటర్లు దూరం వరుసకి వరుసకి మధ్య దూరం ఉండాలి. అలాగే 5 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరం ఉండాలి. బెండ ఏప్రిల్ నుండి జూలై మాసంలో

0: దీన్ని నాటుకునేటకు అనుకూలం. 45 సెంటీమీటర్లు వరుసకి మధ్య దూరము, అలాగే మొక్కకి మధ్య దూరము 20 సెంటీమీటర్లు. బఠానీ ఆగస్టు నుండి అక్టోబర్ 30 సెంటీమీటర్లు వరుసకి మధ్య దూరము, 15 సెంటీమీటర్లు మొక్కకి మధ్య దూరము. దోస జులై నుండి అక్టోబర్ మాసంలో నాటుకునేటకు మంచి అనుకూలము. ఇది 60 సెంటీమీటర్లు గుంతగా తవ్వి మధ్యన దీన్ని నాటుకోవాలి. క్యారెట్ నవంబర్ నుండి జనవరి మాసంలో ఇది నాటుకునేటకు మంచి అనుకూలము. వరుసల మధ్య దూరము 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య దూరము 5 సెంటీమీటర్లు. పచ్చిమిర్చి ఫిబ్రవరి నుండి జూన్ మాసంలో దీన్ని నాటుకునవచ్చు. 60 సెంటీమీటర్లు వరుసకి మధ్య దూరము, మొక్కకి మధ్య దూరము 45 సెంటీమీటర్లు. కాకరకాయ డిసెంబర్ నుండి ఏప్రిల్ మాసంలో విత్తుకున్నటకు చాలా అనుకూల సమయము. ఇది 90 సెంటీమీటర్లు దూరం ఉండేటట్టు గుంతలుగా పాదులుగా చేసుకుని దాన్ని నాటుకోవాలి. అలాగే గోరుచిక్కుడు జులై టు సెప్టెంబర్ 60 సెంటీమీటర్లు వరుసకి మధ్య దూరము, అలాగే మొక్కకి మధ్య దూరము 45 సెంటీమీటర్లు. చుక్కకూర జనవరి నుండి మార్చ్ 15 సెంటీమీటర్లు వరుసకి మధ్య దూరం ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే 5 సెంటీమీటర్లు మొక్కకి దూరం ఉండేటట్లు మనం విత్తుకోవాలి. అలసందలు జులై టు సెప్టెంబర్ మాసంలో దీన్ని విత్తుకోవాలి. 30 నుండి 30 సెంటీమీటర్లు వరుసకి దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. 10 సెంటీమీటర్ల దూరం మొక్కకి దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. క్యాప్సికం అక్టోబర్ నుండి జనవరి ఈ నెలలో విత్తుకునే సమయం. 60 సెంటీమీటర్లు వరుసల మధ్య దూరము, 45 సెంటీమీటర్లు మొక్కకి మధ్య దూరము ఉంచుకోవాలి. పెరటి తోట పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తక్కువ విస్తీర్ణంలో పంటను పెంచడం వలన ప్రత్యేకంగా అన్ని అంశాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా నేలను శుభ్రపరిచి పశువుల పెంట వేసి ఆ తర్వాత పాదులు చేసుకుని వర్మీ కంపోస్టు వారం రోజుల ముందు కలపాలి. విత్తనాలు నారు నాటుకోవడం మరియు నాటేటప్పుడు దూరం పాటించడం అవసరం. నాటిన వెంటనే నీరు పెట్టాలి, ఎప్పటికప్పుడు కలుపును తీయాలి. ఎండాకాలంలో 3 రోజులకు 1 మారు నీరు పెట్టాలి. శీతాకాలంలో అయితే 1 వారం 2 వారాలకు 1 మారు పెట్టవచ్చు. టమాటా మడిలో కర్రలు పాతి నిటారుగా పెంచడం ద్వారా అధిక నాణ్యతను మరియు ఎక్కువ కాలం నిల్వ సామర్థ్యం గల పండ్లను కాయగూరలను పొందవచ్చును. ఎత్తైన మొక్కలు ఉత్తరం వైపు పెంచుకోవడం వలన చెట్లు నీడ మిగతా మొక్కలపై ప్రసరించదు. గాలి కూడా తూర్పు నుండి పడమరికి వీయడం వలన గాలి సూర్యరశ్మికి అడ్డు లేకుండా ఉంటుంది. మిరప టమాటా వంగ వేసిన చోట పప్పు జాతికి చెందిన చిక్కుళ్ళు బఠానీ పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి పొంది ఇంటిళ్ల పాదికి ఆరోగ్యకరమైన కూరగాయలు పండించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని పొందవచ్చును. చీడపీడల నివారణ. చీడపీడల నివారణకు సరైన సమయంలో కలుపు నివారణ చర్యలు చేపట్టడం, మొక్కల చుట్టూ క్రమం తప్పకుండా మల్చింగ్ వేయడము, వేప పిండి వేయడము, వేప కషాయం పిచికారీ చేయడము, తెగులు సోకిన కొమ్మలు లేదా ఆకులను ఏరివేయడం ద్వారా పురుగులను తెగులను చాలా వరకు అరికట్టవచ్చును. మామూలుగా కూరగాయలు నాటిన 40 నుండి 60 రోజుల్లో కోతకు రావడం ప్రారంభం అవుతుంది. కూరగాయలను సరైన దశలో కోసుకోవాలి.
1: మీరు ఇంతవరకు కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం, తోటల పెంపకం గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం అంటారు విన్నారు. తర్వాత జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. తర్వాత వ్యవసాయ సమాచారం, భూసార పరీక్ష ఫలితాలు, విస్తృతీకరణ గురించి శ్రీమతి సిహెచ్ కమలారాణి చదవగా వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో భూసార పరీక్ష ఫలితాలు, వాటి విశదీకరణ గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన మానవుల జీవనశైలికి పంచభూతాల్లో ఒకటైన భూమి ప్రముఖ పాత్రని వహిస్తుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా ఆహారం ఇంకా ఇతరత్రా వాటిని ఉత్పత్తి చేయడం కోసం రైతులు రసాయన వ్యవసాయం ఆచరించడం వల్ల భూమి తన అస్తిత్వం కోల్పోయే పరిస్థితికి వచ్చింది. మన పూర్వీకులు బాల్యంలో తిన్న ఆహారంతో పోలిస్తే మనం 30% మాత్రమే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాం. ప్రపంచ జనాభాలో సుమారుగా 2 బిలియన్ల ప్రజలు సూక్ష్మధాతువుల లోపంతోనే బాధపడుతున్నారు. దీన్ని బట్టి పంట భూముల్లో మొక్క పెరుగుదలకి ఆరోగ్యకరమైన వాతావరణం ఇంకా సహజంగా ఉండే పోషక పదార్థాల శక్తి సామర్థ్యాన్ని తగ్గినట్లు తెలుస్తుంది. మానవుల ఆరోగ్యం భూమి ఆరోగ్యంపైనే ఆధారపడింది కాబట్టి భూమి ఆరోగ్యం కాపాడుకోవడం తప్పనిసరి అయింది. దీనికోసం భూసార పరీక్షని ముఖ్యమైన సాధనంగా ఎంచుకొని భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగా ప్రతి రైతు భూమిలో పరీక్షలు జరుపుకుని నేల ఆరోగ్య పత్రాన్ని అందజేయాలని ఆలోచించింది. నేల ఆరోగ్య పత్రంలో సూచించిన విధంగా మెరుగైన యాజమాన్య పద్ధతులను చేపట్టి సమస్య ఉన్న భూముల్లో కూడా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందిన రైతు విజయగాథలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని వ్యవసాయంలో వ్యయం తగ్గించుకొని సుస్థిర దిగుబడులతో నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం అందరం సన్నద్ధులం కావాలి. భూసార పరీక్షలు జరుపుకోవడానికి ఇది సరైన సమయం కూడా. పంట కోతల అనంతరం రైతులు తమ పొలాల్లోని మట్టిని ప్రతి 2 లేదంటే 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించడం వల్ల పోషకాల యొక్క హెచ్చు తగ్గుల గురించే కాకుండా భూభౌతిక రసాయనిక సమస్యలు ఇంకా నేలల్లో విషతుల్యమైన పదార్థాల మోతాదుల గురించి కూడా తెలుసుకోగలుగుతున్నాం. భూసార పరీక్ష అనే ప్రక్రియ ముఖ్యంగా 3 దశలుగా విభజించబడింది. అవేంటంటే, మొదటిది మట్టి నమూనా సేకరణ, 2వది ప్రయోగశాలల్లో పరీక్షించడం, 3వది ఫలితాలు ఆధారంగా

ఎరువుల మోతాదు ఇంకా సమస్యాత్మక భూములకి తగు సూచనలు చేయడం. ముందుగా మొదటిది మట్టి నమూనా సేకరణ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పిన మూడు అంశాల్లో శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాల్ని సేకరించడం చాలా ప్రధానమైంది. అలాగే సేకరించిన మట్టి నమూనా పొలంలోని సహజ లక్షణాలని ప్రతిబింబించే విధంగా ఉండాలి. సరైన నమూనాని సేకరించిన పక్షంలో ఆ నమూనాపై జరిపిన పరీక్షలన్నీ వృధా కావడమే కాకుండా విలువైన కాలాన్ని కూడా వృధా చేసినట్లు అవుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో శాస్త్రీయతను పాటించి సరైన జాగ్రత్తలతో తప్పుడు సిఫార్సులకి ఆస్కారం లేకుండా ఇప్పుడు చెప్పిన విధంగా సేకరించుకోవాలి. మట్టి నమూనాలు సేకరించాల్సిన భూమిని ముందుగా నేల రంగు, ఎత్తు, వాలు, చౌడు ఇంకా పంట దిగుబడులు మొదలైన అంశాల మీద పరిశీలన చేసి కంటికి కనిపించే లక్షణాలను బట్టి వివిధ భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి భాగం నుండి పొలం విస్తీర్ణం బట్టి నమూనాలని తీసుకోవాలి. కంటికి కనిపించే లక్షణాల్లో ఎటువంటి తేడా లేనప్పుడు జిగ్జాగ్ పద్ధతిలో పొలమంతా తిరుగుతూ ఒక ఎకరా భూమిలో కనీసం 8 నుండి 10 మట్టి నమూనాలని తీసుకోవాలి. నమూనాల్ని తీసే స్థలంలో నేలపైన ఉన్న ఆకుల్ని అంటే చెత్తా చెదారం తీసివేసుకోవాలి. తర్వాత వి ఆకారంలో భూమిలో 15 నుండి 30 సెంటీమీటర్ల లోతులో గుంతలు తీసుకోవాలి. 25 సెంటీమీటర్ల మందంతో ఒక అంచు నుండి భూమి పైభాగం నుండి క్రింది వరకు మట్టిని తీసుకోవాలి. ఇలా తీసిన మట్టిని శుభ్రమైన ప్లాస్టిక్ బకెట్లో కానీ లేదంటే ప్లాస్టిక్ సంచుల్లో కానీ వేసుకోవాలి. భూ వైశాల్యాన్ని బట్టి పొలమంతా తిరుగుతూ సేకరించిన 8 నుండి 10 చిన్న మట్టి నమూనాల్ని ఒక శుభ్రమైన గుడ్డ మీద లేదంటే పాలిథిన్ కాగితం మీద కానీ వృత్తాకారంగా పరిచి 4 భాగాలు చేసుకోవాలి. ఎదురెదురుగా ఉన్న భాగాల్ని కలిపి మిగతా 2 భాగాల్ని తీసివేయాలి. ఈ ప్రక్రియ 1/4 కిలో మట్టి వచ్చే వరకు కొనసాగించాలి. మిగిలిన 1/4 కిలోలో మట్టిని శుభ్రమైన గుడ్డ సంచిలో లేదంటే పాలిథిన్ సంచిలో కానీ నింపుకోవాలి. సేకరించిన మట్టి నమూనాకి సంబంధించిన ఈ వివరాలని జతపరిచి భూసార పరీక్షా కేంద్రాలకి పంపాలి. వాటి మీద నమూనా క్రమ సంఖ్య, రైతు యొక్క పేరు, చిరునామా రాయాలి. అలాగే సేకరింపబడిన తేదీ కూడా రాసుకోవాలి. నమూనా ఎంత లోతులో సేకరించబడింది, అలాగే నేల ఆకృతి, నీరు ఇంకే గుణం, నేల వాలు, నేల కోత, ఇంకా గత సంవత్సరం పంట చరిత్ర, అలాగే గత సంవత్సరంలో వేసిన ఎరువులు, ఇంకా నీటి సదుపాయం. పంటని బట్టి మట్టి నమూనాల్ని సేకరించే లోతు మారుతుంది. మట్టిని పండ్ల తోటల్లో అయితే ప్రతి 5 ఎకరాలకి 1x1.1 మీటర్ కొలతగల గుంట తవ్వి నమూనాల్ని ప్రతి పొర నుండి సేకరించుకోవాలి. లేకపోతే మొదటి 0 నుండి 15 అలాగే 15 నుండి 30 సెంటీమీటర్లలో తర్వాత ప్రతి 30 సెంటీమీటర్లకి 1 నమూనాని సేకరించుకోవాలి. దీన్నే ప్రొఫైల్ శాంప్లింగ్ అని పిలుస్తాం. మట్టి నమూనాల్ని సేకరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల దగ్గర, ఎరువుల కుప్పల దగ్గర, అలాగే కాలిబాటల్లో నమూనాల్ని తీసుకోకూడదు. బాగా సారవంతమైన చోట్ల, అలాగే నిస్సారవంతమైన చోట్ల కూడా తీసుకోకూడదు. చౌడు భూముల్లో నమూనాల్ని విడిగా తీసుకోవాలి. సాధారణ భూములు మట్టితో కలిపి తీసుకోకూడదు. ఇంకా ఎరువులు వేసిన 45 రోజుల్లోగా నమూనాల్ని తీయకూడదు. నమూనా తీసేటప్పుడు నేల మీద ఉన్న గడ్డి, చెత్త ఆకులు తీసివేసి శుభ్రం చేసుకోవాలి. సాధారణంగా నీరు నిలిచి బురదగా ఉన్న నేలల నుండి నమూనాల్ని తీయరాదు. తప్పని పరిస్థితుల్లో తీయవలసి వచ్చినట్టయితే నీడలో ఆరబెట్టి పరీక్షకి పంపించాలి. మెట్ట ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తీయవలసి వచ్చినప్పుడు వరుసల మధ్య నుండి నమూనాన్ని సేకరించుకోవాలి. చౌడు భూముల్లో 0 నుండి 15 సెంటీమీటర్లు అలాగే 15 నుండి 30 సెంటీమీటర్ల లోతులో 2 నమూనాల్ని సేకరించుకోవాలి. రైతులు సేకరించి పంపిన నమూనాల మీద ప్రయోగశాలలో పరీక్షలు జరుపుతారు. భౌతిక ధర్మాలైనటువంటి నేల రంగు, ఆకృతి, పోషక నిల్వ సామర్థ్యం ఈ లక్షణాలే కాకుండా ఉదజని సూచిక, లవణ పరిమాణం, సేంద్రియ కర్బనం, లభ్య నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంకా సూక్ష్మ పోషకాల స్థాయి ఎలా ఉందో నిర్ధారించి భూసార పరీక్షా పత్రాల్లో పొందుపరుస్తారు. ఇప్పుడు ఫలితాల ఆధారంగా ఎరువుల సిఫార్సులు, సమస్యాత్మక నేలలకి తగిన సూచనలు ఎలాగో తెలుసుకుందాం. భూమిలో ఉన్న వివిధ పోషకాల స్థాయిని బట్టి, అలాగే పంటను బట్టి ఎరువుల మోతాదుల్ని, అలాగే ఏవైనా సమస్యని గనుక గమనించినట్టయితే సున్నం, జిప్సం ఇలాంటివి కూడా సమస్య తీవ్రతను బట్టి సూచించడం జరుగుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పత్రం లేదా భూ ఆరోగ్య పత్రంలో పొందుపరిచిన వివిధ అంశాల గురించి తప్పనిసరిగా అర్థం చేసుకుని ఆచరించాలి. అలాగే పరీక్షా పత్రంతో పాటు వీటిని కూడా ఆకలింపు చేసుకుని అవసరమైనప్పుడు మాత్రమే ఆచరించాలని రైతులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మీరు ఇంతవరకు పల్లె సీమలు విన్నారు. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మాస్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ సోమంగిలి పాడిన యుగల గీతం వింటారు.

తరువాత మెరుపు కళలు చిత్రం నుంచి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు.

తర్వాత నీకోసం చిత్రం నుంచి రాజేష్ కృష్ణన్ కౌసల్య కలిపి పాడిన యుగళగీతం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరువాత గజనీ చిత్రం నుంచి హరీష్ రాఘవేంద్ర, బొంబాయి జైశ్రీ కలిసిన యుగల గీతం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత ప్రేమైన నీకు చిత్రం నుంచి కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చివరగా నీ స్నేహం చిత్రం నుంచి రాజేష్ ఉషా పాడిన యుగళగీతం అంటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది

ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 90 ఏళ్ల నుండి ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆకాశవాణి వారికి, సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో నాకు అన్నయ్య గారు రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తూ ఉంది. ఆ పద్యం ఇది: వార్త యందు జగము వర్తిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకార మగ్నులగుదరు, కావున వార్త నిర్వహింపవలయు పతి అనేది మహాభారతం సభాపర్వంలో పద్యం. నారద మహర్షి ధర్మరాజుతో సంభాషిస్తూ ఆయన రాజనీతి విషయాలు చాలా అడుగుతాడు. అందులో ఒకటి వార్త వ్యవస్థ నిర్వహణను గురించినటువంటి పద్యం ఇది. ప్రపంచమంతా వార్త మీద ఆధారపడే మనుగడ సాగిస్తున్నది. వార్తా వ్యవస్థ లేకపోతే ప్రజలు చీకట్లో మగ్గిపోతారు. అందువలన రాజు వార్తా వ్యవస్థను క్రమం తప్పకుండా నిర్వహించాలి అని ఆ పద్య భావం. వార్త అంటే ఇప్పుడు మనకు న్యూస్ అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం, కానీ వార్త అంటే సమాచార వ్యవస్థ. సమాచార వ్యవస్థలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, తాత్విక, సాంస్కృతిక అంశాలు అన్ని కలిసి ఉంటాయి. అందులో కళా సాహిత్యాలు కూడా ఒక భాగం. ఆకాశవాణి ప్రసారాలలో కళా సాహిత్యాలకు పెద్దపీట వేయడం భారతీయ సాంస్కృతిక విధానంలో మెచ్చుకోదగినటువంటి అంశం. ప్రసార భారతిలో శ్రవణ మాధ్యమం ఆకాశవాణి, దృశ్య మాధ్యమం దూరదర్శన్. ఈ రెండింటిలో నాకు ఆకాశవాణితోనే ఎక్కువ అనుబంధం. ఆకాశవాణిలో ప్రసంగం చేయడం, ముఖాముఖిలో పాల్గొనడం అంటే అందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, నా కంఠస్వరాన్ని సాటి శ్రోతలకు వినిపించడం. రెండు, నా కంఠస్వరాన్ని నేనే వినడం. నా చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడమే ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ పాల్గొనడం. నేను ఆకాశవాణి ద్వారా అనేక పర్యాయాలు నా కంఠం వినిపించాను. అనేక మంది గొప్ప రచయితల కంఠాలు నేను విన్నాను. నేను బహుశా 1981 ఆగస్టు మాసంలో కడప ఆకాశవాణిలో మొదటి ప్రసంగం చేశాను. చిక్కన ఆలంకారికత అనేది నా మొదటి రేడియో ప్రసంగం. అప్పుడు కడప ఆకాశవాణిలో డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. నేను రాసకపోయిన ప్రసంగ పత్రాన్ని ఆయన శాంతం చదివారు. చదివి మొదటి పేరా వదిలేసి మిగతాది చదవమన్నారు. నేను అలాగే చేశాను. మొదటిసారి వేదిక నెక్కి మాట్లాడడం ఇబ్బందికరంగానే ఉంటుంది. కుడి ఎడమన పెద్దవాళ్ళు ఉంటారు, అప్పుడు స్వేదము, కంపము వంటి అనేక భావాలు పుట్టడం చాలా సహజం. ఆకాశవాణి అలా కాదు. చల్లటి గది, ఎదురుగా ఒక మైకు, పక్క గదిలో రికార్డు చేసేటువంటి మిత్రులు ఉంటారు. అందువలన భయం ఉండదు. ఈ అనుభవం నాకుంది. 1981 కడప ఆకాశవాణిలో తొలిసారి ప్రసంగించిన తర్వాత నేను అనేక ప్రసంగాలు చేశాను. మరొక 10 ఏళ్లకు అంటే 1991 అనంతపురం ఆకాశవాణి ప్రారంభమైంది. దానికి మొదటి సంచాలకులు డైరెక్టర్ డాక్టర్ రేవూరి అనంత పద్మరావు గారు. 1991 మే నెలలో 2 వేసవిలో ఒకనాటి సాయంకాలం అనంతపురం ఆకాశవాణి మొదలైంది. అనంతపురం జిల్లా ప్రముఖులను, రచయితలను, కళాకారులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సంచాలకులు. అక్కడికి వెళ్లిన వాళ్లలో నేను కూడా ఒకడిని. కళా సాహిత్య రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక ప్రసార సంస్థ కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాకు రావడం మాకు ఒక వసంతోత్సవం లాగా అనిపించింది. అనంతపురం జిల్లా ప్రజలకు అప్పుడు కలిగిన ఆనందం చెప్పలేనిది. అనంతపురం ఆకాశవాణితో నాకున్న అనుబంధం 3 రకాలైనది. ఒకటి, నేను వ్యక్తిగతంగా చేసిన ప్రసంగాలు. రెండు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మా విద్యార్థులతో నిర్వహింపజేసిన కార్యక్రమాలు. మూడవది, అనంతపురం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా ఆకాశవాణి అనుబంధంతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు. ఒకసారి అనంతపురం ఆకాశవాణి నాతో 6 సాహిత్యాంశాల మీద ఒకేసారి ప్రసంగం చేయించింది. అది ఆకాశవాణి నాకు ఇచ్చిన పెద్ద గౌరవంగా నేను భావిస్తూ ఉంటాను. అప్పుడు నేను కోగిర జై సీతారాం కవిత్వము, కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారి ఆంధ్రవాంగ్మయ సంగ్రహము, రూపనగుడి నారాయణరావు గారి కావ్య నిదానము, సర్దేశాయ తిరుమలరావు గారి సాహిత్య తత్వము, శివభారత దర్శనము మొదలైన ప్రసంగాలు చేశాను. నేను ప్రసంగించిన 6 అంశాల మీద

అప్పటికి పెద్దగా అధ్యయనం జరగలేదు. అందువలన నా ప్రసంగాలు అప్పుడు చాలా ముఖ్యమైనవి అని అనిపించింది. ఈ ఆకాశవాణి ఇచ్చిన అవకాశం ద్వారా ఈ 6 వాచకాల మీద ప్రసంగించటం ద్వారా నాకు వాచక విమర్శలో బాగా నైపుణ్యం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రసంగాల తర్వాత నేను చాలా వాచకాల మీద విమర్శ రాశాను. నేను ప్రధానంగా సాహిత్య విమర్శకుడిని. అయితే 1990 తర్వాత రాయలసీమ కరువు ఫ్యాక్షన్ వ్యవస్థల మీద కొన్ని కవితలు రాశాను. అప్పటి సామాజిక పరిస్థితులే ఆ కవితలను నాతో రాయించాయి. విషాద కావ్యము, కరువుగడ్డ, మానాయన వంటి దాదాపు 20 కవితలు రాశాను. అనంతపురం ఆకాశవాణి నాతో స్వీయ కవితా పఠనం చేయించింది. ఒకసారి ముఖ్యమైన కవితలను కొన్నింటిని చదివాను. ఆ కవితలు రేడియో స్టేషన్ లో చదువుతూ ఉంటే కరువుతో విరవలాడుతున్న రాయలసీమ ప్రజలతో మాట్లాడుతున్నాను అనేటువంటి అనుభూతి కలిగింది నాకు. ముఖ్యంగా పుట్టు మచ్చ అనే కవిత చదువుతున్నప్పుడు ఫ్యాక్షనిస్టులను సంస్కరిస్తూ ఉన్నానేమో అనేటువంటి అనుభూతి కూడా కలిగింది. ఆకాశవాణి ఇచ్చిన ప్రోత్సాహంతోనే మా కవితలను 2 ప్రపంచాలు అనే పేరుతో నేను తర్వాత ప్రచురించి, ఆ తర్వాత పులి అనేటువంటి ఒక సుదీర్ఘమైన కావ్యాన్ని మా నాయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని వరి పంట పండించడంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటో నేను వర్ణించాను. అప్పుడు ఆ కావ్యము మరొక ఆకాశవాణి కేంద్రం నుంచి సంపూర్ణంగా పరిచయం చేయబడింది. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆకాశవాణిలో నేను చేసిన ఒకనొక ప్రసంగము కళాతత్వం అనేటువంటిది, అంటే కళా సిద్ధాంతానికి సంబంధించిన ప్రసంగం ఇది. కళ అంటే ఏమిటి, కళ ఎలా పుట్టింది, కళ పుట్టుక మీద ఉన్న అనేక సిద్ధాంతాలు ఏమిటి, కళ వలన ప్రయోజనం ఏమిటి, కళ పొరుపు స్వభావాలు ఏమిటి, ఈ మొత్తం విషయాలను నేను ఆ ప్రసంగంలో వివరించాను. సాహిత్యం మీద నేను సైద్ధాంతికంగా చేసిన మరొక 2 ప్రసంగాలను కూడా ఆకాశవాణి ప్రసారం చేసింది. అవి సాహిత్యంలో సమాజం, రచయిత ప్రాపంచిక దృక్పథం. సాహిత్యాన్ని ప్రాంతీయ దృష్టితో ప్రాదేశిక పరిమితిలో అధ్యయనం చేయడం గత 4 దశాబ్దాలుగా తెలుగులో ఒక ఆనవాయితీగా ఉంది. అనేక ప్రాంతాల సమాఖ్య అయినటువంటి తెలుగు ప్రాంతము, తెలుగు నేల ఈ ప్రాంతీయ దృష్టిని ఎక్కువగా అలవర్చుకుంది. సాహిత్యాన్ని ప్రాంతీయంగా అధ్యయనం చేయడం దాదాపు జిల్లా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నేను అనంతపురం ఆకాశవాణిలో అనంతపురం జిల్లా కవిత్వం అనేటువంటి అంశం మీద ప్రసంగించాను. అప్పటికి అనంతపురం జిల్లాలో ఈ కొలమానం ప్రకారం కవిత్వ అధ్యయనం జరగలేదు. వేమన, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కవిత్వవేది కల్లూరు వెంకటనారాయణరావు, విద్వాన్ విశ్వం, జల్లూరు శ్రీనివాసమూర్తి, కుంటుమధ్య శేష శర్మ, ఆశావతి ప్రకాశరావు, ఇంకా మనకు ప్రాచీన కవుల్లో కదిరిపతి లాంటి వాళ్లను నేను నా ప్రసంగంలో పేర్కొంటూ వాళ్ళ కవిత్వ విశేషాలు చెప్పాను. అనంతపురం ఆకాశవాణిలో నేను చేసిన మరొక విలువైన ప్రసంగం స్త్రీ ఉన్నతీకరించిన వీర బ్రహ్మం అనేటువంటిది. ప్రాచీన తెలుగు కవులలో 17వ శతాబ్దం నాటి వేమన, కోతులూరి వీర బ్రహ్మములు విశిష్టమైన కవులు. వాళ్ళు పురాణాలను అనువాదం చేయలేదు, అనుసృజనలు కూడా చేయలేదు. సమకాలీన సమాజంలోని సామాజిక రుగ్మతలను విమర్శించడం, సంఘ సంస్కరణకు ప్రాచీన కాలంలోనే పునాదులు వేయటం వాళ్ళిద్దరూ చేసినటువంటి పని, అది వారి విశిష్టత. కాళికాంబ సప్తశతిలో వీరబ్రహ్మం గారు స్త్రీకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో నేను నా ప్రసంగంలో వివరించాను. తర్వాత 2020వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో మన ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ కరోనా అనేటువంటి వైరస్. ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తించినప్పుడు తెలుగు కవులు వెంటనే అద్భుతమైన కవితలతో అప్పుడు ప్రజలు పడుతున్న బాధల్ని వర్ణించారు. ఆ సమయంలో కరోనా మీద వచ్చిన కవిత్వం మీద ఆకాశవాణి, అనంతపురం ఆకాశవాణి నాతో ప్రసంగం చేయించింది. అంటే కవులు ఎంత వేగంగా సమస్యలు అందుకుంటున్నారో ఆకాశవాణి కూడా అంత వేగంగా వాటిని గురించి ప్రచారం కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. నేను అనంతపురం ఆకాశవాణిలో కరోనా కవిత్వం అనేటువంటి ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో అనేక సామాజిక సందర్భాలను, సంఘటనలను నేను పేర్కొన్నాను. ఇలాంటి ప్రసంగాలు అనంతపురం ఆకాశవాణిలో నేను చాలా చేశాను. నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేశాను. ఆ సమయంలో ప్రతి సంవత్సరము చివరిలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగేటువంటివి. ఆ సాంస్కృతిక ఉత్సవాలను

0: నిర్వహణకు నన్ను మా కళాశాల ప్రిన్సిపాల్ గారు కన్వీనర్ గా నియమించేవారు. అనేక మంది కళాకారులు, ఆరుద్ర గారు, కాకరాల గారు, నాగభూషణ్ గారు, శారదారెడ్డి గారు వంటి అనేక మంది రచయితలు, కళాకారులను ఆ సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం. అప్పుడు అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి అనేక పర్యాయాలు కవర్ చేసి ప్రసారం చేసింది. అలాగే మా విద్యార్థులు, అంటే తెలుగు శాఖ విద్యార్థులతో బహుశా నాకు గుర్తున్నంత వరకు 2 పర్యాయాలు కథలు, కవితలు, విమర్శ వ్యాసాలు చదివించి ప్రసారం చేసింది. 1989 ప్రాంతంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం తెలుగు నేలంతా గొప్ప పేరు సంపాదించుకునింది. మేము నిర్వహించిన కార్యక్రమాలలో కాళీపట్నం రామారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాం, సి మృణాలిని, జ్వాలాముఖి, కె శివారెడ్డి వంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు అనంతపురంకి వచ్చి వెళ్లారు. ఈ సమయాలలో మా కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి వాటిని ప్రసారం చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒకసారి హిందూపురంలోను, మరొకసారి ధర్మవరంలో కూడా కథా రచయితల కథా గోష్ఠి నిర్వహించింది అనంతపురం ఆకాశవాణి. అప్పుడు నేను ఆ 2 కథానిక గోష్ఠులకు నేను అనుసంధానకర్తగా నేను పనిచేశాను. నాకు అనిపిస్తుంది అదంతా ఒక స్వర్ణయుగం అని చెప్పేసి అనిపిస్తుంది. నేను అనంతపురం ఎఫ్ఎం రేడియోలో కార్యక్రమాలు సాధారణంగా వింటూ ఉంటాను. హరికథలు విన్నాను, బుర్రకథలు విన్నాను, వైజ్ఞానిక ప్రసంగాలు విన్నాను, సినిమా పాటలు కూడా విన్నాను. అన్నిసార్లు కాదు కానీ అప్పుడప్పుడు నాకు నచ్చిన కార్యక్రమాల మీద అభిప్రాయాలను అక్కడ పనిచేస్తున్నటువంటి మిత్రులకు నేను ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తూ ఉంటాను. ఈ ఏడాది 9 April రాత్రి 7:30-8 మధ్యలో పర్యావరణ గీతాలు ప్రసారమయ్యాయి. వాటిని విని నా అభిప్రాయం చెప్పాను. అలాగే 2025 November 12 ఈ సత్యనారాయణ బృందం వారి నాదస్వరం కార్యక్రమం విన్నాను. దాని మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 October 6 గోవిందరాజు గారు పాడిన బాలనాగమ్మ వీధి నాటక పద్యాలు విన్నాను. వాటి మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 May 27 7:45 మునయ్య గారి జానపద గేయాలు విని పులకించిపోయి నేను మన ఆకాశవాణిలో. నాకు అభ్యుదయ సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. నేను అభ్యుదయ వాదిని కాబట్టి సినిమాలు కూడా, అభ్యుదయ సినిమాలు ఉన్నాయి కాబట్టి అభ్యుదయ సినిమా పాటలు వినడం నాకు చాలా ఇష్టం. శ్రోతలు కోరిన పాటలు వినిపించే సమయంలో బహుశా 2 పర్యాయాలు నేను ఫోన్ చేసి ఒకసారి రైతు కుటుంబం అనేటువంటి సినిమాలో ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, ఈ మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా అనే పాట విన్నాను. అనంతపురం జిల్లా సమాచార ప్రచారంలో అనంతపురం ఆకాశవాణి పాత్ర చరిత్రాత్మకమైనది. అది అనంతపురం జిల్లా ప్రజల గొంతు కాని నేను భావిస్తూ ఉంటాను. ఈ ఆకాశవాణి కార్యక్రమాలు ఇక మీద కూడా ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఆకాశవాణి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి
3: విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో జాతీయ వార్తలు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువులు

0: వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావ్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. వివరాలు: అభివృద్ధి, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణను విజయవంతంగా సమతుల్యం చేసుకున్న గోవా ఒక ఆదర్శ రాష్ట్రమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. గోవా 40వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక అభివృద్ధిని స్వీకరిస్తూనే గోవా తన సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకుందని అన్నారు. గోవా ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదని, సాంస్కృతిక మార్పిడి, సామాజిక సామరస్యం, మేధోపరమైన స్వేచ్ఛతో రూపుదిద్దుకున్న ఒక సజీవ నాగరికతగా అభివర్ణించారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అవగాహన, మానవ అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ,
1: గోవా ఈజ్ అ బ్యూటిఫుల్ స్టేట్. ఇట్ ఈస్ అ లివింగ్ సివిలైజేషన్ సేవ్డ్ బై ది సెంచురీస్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్, ఇంటలెక్చువల్ ఓపెన్నెస్, మారిటైమ్ ఎంటర్ప్రైజ్ అండ్ సోషల్ హార్మనీ. టుడే వీ గ్యాదర్ టు సెలబ్రేట్ ది రిమార్కబుల్ జర్నీ ఆఫ్ అ ల్యాండ్ దట్ హ్యాస్ ఆల్వేస్ స్టూడ్ అట్ ది కన్ఫ్లూయన్స్ ఆఫ్ హెరిటేజ్, ప్రోగ్రెస్, ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ, లోకల్ ప్రైడ్ అండ్ గ్లోబల్ అవుట్లుక్.
0: కాగా ఉపరాష్ట్రపతి రేపు కేరళంలో పర్యటించనున్నారు. కొట్టాయంలో మలయాళ దినపత్రిక దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాలను ప్రారంభించి రాజ్యసభ సభ్యుడు సి సదానందన్ మాస్టర్ కన్నూరులో నిర్వహించే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఖేత్ బచావో అభియాన్ను పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించే ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలకు సంబంధించి ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎరువుల సమతుల్య, వివేకవంతమైన వినియోగం, వాతావరణ సవాళ్లకు సంబంధించి రైతులకు సకాలంలో సలహాలు ఇవ్వడం, పంచాయతీ స్థాయిలో భాగస్వామ్యం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడం మొదలైన అంశాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. రసాయన ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: खेत बचाओ अभियान में एक तो उर्वरकों का संतुलित उपयोग, अनावश्यक उपयोग ना हो, सॉइल हेल्थ कार्ड में जो सिफारिश है उसके हिसाब से किसानों को एजुकेट करने की कोशिश होगी कि संतुलित उपयोग जितना आवश्यक है उतना करें, एक चीज. दूसरे, प्राकृतिक खेती की तरफ भी धीरे धीरे ध्यान दें, उस पर भी व्यापक पैमाने पर चर्चा हुई है.
0: భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు ఆయన సందర్శించి వైద్య పరికరాల తయారీ యూనిట్లు, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఎంటీజెడ్లోని సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో భారత స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం మెరుగైన అవకాశాలు అందిస్తోందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఏఐ ఆధారిత సిపి గ్రామ్స్ వాయిస్ చాట్బాట్ సమాధాన్ దీదీని ఈరోజు ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ భాషిణి సహకారంతో అభివృద్ధిపరిచిన ఈ చాట్బాట్ ఒక ఇంటరాక్టివ్ సంభాషణ వేదిక ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా ఒక కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సమాధాన్ దీది ప్రస్తుతం దేశంలోని 22 షెడ్యూల్ భాషలకు మద్దతిస్తోందని, మరికొన్ని ప్రాంతీయ భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి చెబుతూ,
3: ये जो चैट बॉट लॉन्च किया गया है 22 భాషాओं के अतिरिक्त दूसरी भाषाओं को भी इसमें शामिल करने का की प्रक्रिया प्रारंभ कर दी है, ताकि नागरिक को सुविधा रहे और विशेषकर वो नागरिक जो पढ़ने लिखने में शायद इतना सामर्थ्य ना रखते हों, या जो दिव्यांग हैं, या जो बहुत बुजुर्ग हैं, उनको ईज ऑफ यूजिंग द ग्रीवेंस मैकेनिज्म रहे. बल्कि मैं तो ये कहूंगा एक वाक्य में कि दिस चैट बॉट इज डेमोक्रेटाइजेशन ऑफ गवर्नमेंट ऑफ इंडिया ग्रीवेंस रिड्रेसल.
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు.

రాజ్యాంగం చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి దేశంలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఐఐడిఈఎంలో ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల రెండవ జాతీయ సదస్సులో ఈరోజు ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 80 లక్షల మంది సిబ్బంది సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనే ప్రైవేటు కంపెనీ సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఎస్ఐపికు జాతీయ స్టీరింగ్ కమిటీ ఎన్ఎస్సి ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఎంఎస్డిఈ ఆధ్వర్యంలో జరిగిన 3వ ఎన్ఎస్సి సమావేశంలో ఈ ఆమోదం లభించింది. మారుతోన్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా

0: జాతీయ స్టీరింగ్ కమిటీ ఎన్ఎస్సి ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఎంఎస్డిఈ ఆధ్వర్యంలో జరిగిన 3వ ఎన్ఎస్సి సమావేశంలో ఈ ఆమోదం లభించింది. మారుతోన్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల పరిశ్రమలచే నిర్వహించబడే ఫలిత ఆధారిత సంస్థలుగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఎల్ను మార్చడంలో ఇది ఒక కీలకమైన ముందడుగని ఎంఎస్డిఈ పేర్కొంది. ఈ పథకం కింద ఒక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలు ఆధునిక సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో సుస్థిరమైన కీలక ఖనిజాలను, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న లోహం అంకుర సంస్థను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలో తయారు చేయాలని, అలాగే ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి పరచాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగా లోహం సంస్థ ఒక సంక్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి పరిచినట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలియజేసింది. ఈ రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కన్యాకుమారి ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు 6 జిల్లాలకు, ఎల్లుండి 8 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 3 వరకు కేరళం, లక్షద్వీప్ తీరాల్లో సముద్రంలోనికి వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. గత సంవత్సరం ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్లో కూడా సత్తా చాటి ఫైనల్స్కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు సీసీపీఏ 7 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు ఆయన తెలియజేశారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారితనం, న్యాయమైన పద్ధతులను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు. సీసీపీఏ ఇప్పటివరకు 60కి పైగా కోచింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి 1,46,00,000 రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: చిత్రగీతం అంటారు, బొబ్బుల పులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అనుబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: మరికొద్ది సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం స్మితా మోకష్ గానం కాయల్. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్. సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమ మే ఆజ్ హమ్ ఆప్కో సున్వానే జా రహే హై విదుషీ స్మితా మోకషి కా శాస్త్రీ గాయన్.
2: నమస్కార్. ఇన్ టుడేస్ ఆల్ ఇండియా ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ వి బ్రింగ్ టు యూ అ క్లాసికల్ వోకల్ పర్ఫార్మెన్స్ బై విదుషీ స్మితా మోకషి.
1: సురో కి సాధనా ఔర్ శాస్త్రీ గాయన్ కి సమృద్ధ పరంపరా కో ఆత్మసాత్ కర్నే వాలీ ఆకాశవాణీ ఔర్ దూరదర్శన్ కి టాప్ గ్రేట్ కళాకార్ విదుషీ స్మితా మోకషి పండిత్ అజయ్ పోహన్కర్ జైసే దిగ్గజ్ గురువో కి సాన్నిధ్య మే తరాషా గయా స్వర హై.
2: అ టాప్ గ్రేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి అండ్ దూరదర్శన్ విదుషి స్మితా మోకషి హ్యాస్ డెడికేటెడ్ హర్ సెల్ఫ్ టు ద పర్స్యూట్ ఆఫ్ నోట్స్ అండ్ థరోలీ అబ్జార్బ్ ద రిచ్ ట్రెడిషన్ ఆఫ్ క్లాసికల్ సింగింగ్. హర్ వాయిస్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ నర్చర్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ లెజెండరీ గురుస్ ఇన్క్లూడింగ్ పండిత్ అజయ్ ఫోహన్కర్.
1: తాన్సేన్ ఔర్ అమీర్ ఖాన్ జైసే ప్రతిష్ఠిత సమారోహ కి ఆప్ శోభా బడా చుకీ హై. ప్రయాగ మహాకుంభ సే లేకర్ లండన్ కి నెహ్రూ సెంటర్ తక్ ఆప్నే అప్నీ గాయకీ కి ఛాప్ ఛోడీ హై.
2: She has graced prestigious music festivals like the Tansen Samaroh and Ustad Amir Khan Samaroh, leaving an indelible mark with her singing from the Prayag Mahakumbh to the Nehru Center in London.
1: Aapko Kalashri aur Mohammad Rafi jaise kai sammanon se nawaza gaya hai. Aapki prastutiyan na keval takniki roop se sudrad hai balki unme bharatiya sangeet ki gehri ruhaniyat bhi झलकती है.

స్టూడియోలో సమయం 10:59:40 కావస్తుంది. హిందీలో వార్తలు, ఢిల్లీకి అందనిచ్చే ప్రసారం.

0: of the monthly radio program. The program will be broadcast across the entire network of Akashvani and Doordarshan, AIR News website and the News on AIR mobile app. It will also be live streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. India's economic performance remained resilient despite global uncertainty arising from the ongoing conflict in West Asia. The Finance Ministry's Monthly Economic Review, or MER, for May 2026 says the foreign exchange reserves remained at comfortable levels even as elevated crude oil prices, tighter financial conditions and slowing growth in major economies created a more challenging global environment. The index of core industries declined marginally by 0.4% in March, though infrastructure and manufacturing activities maintained underlying momentum. Retail inflation remained contained at 3.4% in March. The report also noted bank credit growth remained steady at over 17% year-on-year. Vice Admiral Sanjay Vatsyayan assumed charge as the chief of the Western Naval Command today, succeeding to one of the Indian Navy's most significant operational appointments. Prior to this role, he served as the Vice Chief of the Naval Staff at Naval Headquarters in New Delhi. Following the change of command, he paid tribute to fallen soldiers at the God of Stambh or Pillar of Honor at the Naval Dockyard in Mumbai. An alumnus of the National Defence Academy, he was commissioned into the Indian Navy on 1st January 1988. He is a recipient of the Param Vashisht Seva Medal, Ati Vashisht Seva Medal and Nav Sena Medal. In women's cricket, host England defeated India by 26 runs in the second T20 international of the three-match series in Bristol and levelled the three-match series 1-1 tonight. England have set a target of 169 runs for India. In reply, India could score only 142 runs for 9 in 20 overs. And in badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty advanced to the finals of the Singapore Open. The Indian pair defeated world number one South Korea's duo Seo Sang-chae and Kim Won-ho in the semi-finals today. And that is the end of this news bulletin.
1: Akashvani, Vishakhapatnam Kendram. Eka repudi prasaralo konni mukhya prasaralu. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ప్రళయచల పావన తరిణి బృందగానం, రచన శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి, సంగీతం శ్రీ డి నిచ్చల్. 6:10 భక్తిరంజని శ్రీ మయూర కవి విరచత సూర్య శతకం. తర్వాత సన్నతి గీతాలు. 6:30 చింతన, బైబుల్ సూక్తులు, వ్యాఖ్యాత డాక్టర్ పి మధుబాల. 6:30 పొలం పనులు, వాన నీటి సంరక్షణ ఆవశ్యకత గురించి శ్రీయాన సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 ఈ మాసపు పాట. పాట అంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపక శారద, గాయని గాయకులు శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య. 7:20 ఉదయ సమయాల్లో నేటి మాట, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం విశేషాలు. తర్వాత స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ సమాజ సేవిక దువ్వూరి సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి గాయని ఆచార్య శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారు ఆకాశవాణితో వారి అనుబంధం. తర్వాత లేఖావళి, శ్రోతల ఉత్తరాలు వాట్సాప్ నంబర్ 7416172999. మా కార్యక్రమాలపై మీ యొక్క స్పందనను పోస్ట్ కార్డు ద్వారా కానీ ఈమెయిల్ aarpcvsp@gmail.com ఈమెయిల్ ద్వారా కూడా మీ స్పందన తెలియజేయవచ్చు. తర్వాత పుష్పాంజలి సమాచార వాణి. 8:30 విజయవాడ అమరావతి సమాచార లేఖ, రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు వింటారు. రేపు 10:25 90 వసంతాల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం, పులిస్వారి

నాటకం రచనశ్రీ, ద్విభాషం రాజేశ్వరరావు, నిర్వహణశ్రీ సివి సూర్యనారాయణ. 10:55 మంకీ బాత్ 134వ సంచిక. భారత ప్రధాన గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మంకీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. తరువాత మంకీ బాత్ ప్రసారానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. అనంతరం గౌరవ ప్రధాని మంకీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం 8:00 హైదరాబాద్ కేంద్రం నుంచి పునఃప్రసారం అవుతుంది. 12:40 భక్తి సంగీతం శ్రీ హెచ్ జయసూర్య గానం, శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో నవయుగ మహిళా మండలి సభ్యులు కదంబ కార్యక్రమం. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమం, విజిటింగ్ చిల్డ్రన్స్ ప్రోగ్రాం. ఇక రేపు సాయంత్రం 5:00 యువవాణి యోజనల కార్యక్రమం. 5:30 సంధ్యా రాగాలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వం చిత్రలేఖనం పోటీలపై రేడియో నివేదిక. తర్వాత వికాసం అటల్ ఆవాసీయ విద్యా యోజన విశేషాలు. తర్వాత 90 ఏళ్ళ ఆకాశవాణి గాయని ఆచార్య శ్రీమతి కె సరస్వతి విద్యార్థిని గారి ఆకాశవాణితో వారి అనుబంధం. 7:15 పల్లిసీమలు 90 ఏళ్ళ ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహసంచాలకులు డాక్టర్ అప్పలస్వామి గారు ఆకాశవాణితో వారి అనుబంధం. తర్వాత బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివికే జగన్నాథరావు గారు ప్రసంగం. 2వ అంశం నువ్వుల్లో మేలైన యాజమాన్యం గురించి యలమంచిలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబిజిఎస్ కుమారి గారి ప్రసంగం. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. ఇక 10:00 రవివాసర్య అఖిల భారతీయ సంగీత సభ 3A ఎర్రయ్య కర్ణాటిక్ సాక్సోఫోన్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 24.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. స్థానిక వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘకృతమై ఉంది. అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడవచ్చును. ఆంధ్ర తీరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా వాతావరణం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణ సూచన. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని, గరిష్టంగా 60 కిలోమీటర్ల తీరం వెంబడి వస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేశారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలంతటితో సమాప్తం. నిలయంలో సమయం 11:16:40 కావస్తుంది. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్స్ అనగా 920 కిలోహెర్ట్జ్పై మీడియం వేవ్ ప్రసారాలతో వినవచ్చు. సెలవు. నమస్కారం. జై హింద్.